పూజలు అందుకోవటం విశేషం. భక్తులు స్వయంగా స్పృశించే శివలింగానికి ఏడాది మొత్తం విశేష పూజలు చేస్తారు. శివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. 40 ఏళ్లకొకసారి అష్టబంధన పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులకు చూపిస్తారు. అలా మరి ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి రమణీయత కనిపించే ఈ గోకర్ణంలో స్వామిని దర్శించుకున్నంత మాత్రానే కరుణిస్తాడని, వరాలను కురిపిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయానికి చేరుకోవాలంటే విమానంలో ముందుగా గోవా లేదా మంగళూరు విమానాశ్రయంలో దిగాలి. అక్కడ నుంచి ఈ గోకర్ణానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయన్నమాట. రైల్లో కూడా రావాలనుకునే భక్తులు అంకోల రైల్వే స్టేషన్లో దిగితే ఆలయం దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో రావాలనుకునే వారికి, వెళ్ళాలనుకునే వారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. ఇది ఇవాళ గోకర్ణం మహాబలేశ్వర దేవాలయం గురించి.

ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడని కోపంతో రావణాసురుడు గణపతి తలపైన మట్టికాయ వేశాడట. దానికి గుర్తుగా మహాగణపతి విగ్రహం అక్కడ వెలసింది. తలపైన ఇప్పటికీ ఆ సొట్ట కనిపిస్తుందట. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారు ఇక్కడ తామర గౌరవిగా, గౌరీదేవిగా

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 16 సెకండ్లు. ఇప్పటి నుంచి రాత్రి వరకు వివిద్ భారతి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం.

ఆరోగ్య జీవనంలో అవయవ దానం అమర్చడం, ఈ అంశం గురించి డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్. ఇంకసారి

ఉదయం 7 గంటల 30 నిమిషాలకు జనరంజన్ కార్యక్రమంలో శృతులు కొన్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి వాట్సాప్ ద్వారా. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత్ ప్రసారమవుతుంది. 8:15 జనరంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు ఫోన్ ద్వారా. 9 గంటలకు రిలే, అనంతరం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, 1985 నుంచి 1990 మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి. ఇక ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం గుర్తుకొస్తున్నాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పట్లాగే వార్తల ముఖ్యాంశాలు, అనంతరం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 షో టైం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్, 2:15 శక్తిశీలి ప్రసారమవుతుంది. ఈరోజు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మూడు గంటలకు రిలే, ఎప్పటిలాగే సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు. అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతమంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 వార్తల ముఖ్యాంశాలు, 6:10 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 6:20 పాటతో ప్రయాణం ప్రసారమవుతుంది. 6:40 వెన్నెల ప్రాజెక్ట్ కార్యక్రమం. 7:05 ఎప్పటిలాగే తెలుగులో వార్తలు, 7:15 ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్స్ పై అపోహలు, అనుమానాలు నివృత్తి. ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాలు, అనంతరం మస్తీ మజా. రాత్రి 8:30 ఏకచిత్రగానం. 9:15 ఉర్దూలో వార్తలు, 9:30 ముంబై నుంచి రిలే. రాత్రి 10:00 ఎప్పటిలాగే నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఆకాశవాణి స్టూడియోలో సమయం 7:05 వార్తలు విన్నాం. ఇప్పుడు
1: ఆకాశవాణి సమయం 7:00 కావస్తుంది. ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
3: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
2: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్ట్

0: డబ్ల్యూ డిఫెన్స్ స్పేస్ క్లైమేట్ యాక్షన్ ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 1/3 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ది కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వాన్ని సృష్టిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించి రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలను పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు.

0: ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడడం, గోడలు కోల్డం, చెట్టు విరిగి పడడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 43 సెకండ్లు. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం, అవయవ దానం మరియు అమర్చడం. ఈ అంశం గురించి డాక్టర్ స్వర్ణలత జీవన్ ధాన్ హెడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి ఆరోగ్య జీవనం.

శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత సమాజంలో కిడ్నీ పేషెంట్స్ ని చాలా తరచుగా చూస్తున్నాము. దాదాపుగా ప్రతి ఒక్కరి దృష్టిలో డయాలసిస్ గురించి తెలిసే ఉంటుంది. డయాలసిస్ తర్వాత కూడా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అడ్వైస్ చేస్తుంటారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, దాన్ని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలియజేయడానికి డాక్టర్ జి స్వర్ణలత గారు మన స్టూడియోస్కి వచ్చారు.

0: అన్నది తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఏ వయసులో వాళ్ళకి చేస్తారు, వాళ్ళు ఎవరి ద్వారా కిడ్నీ తీసుకోగలరు, ఎవరెవరు ట్రాన్స్ప్లాంట్ డోనర్గా మారగలరు, దాని విధి విధానాలు కొంచెం తెలియజేస్తారా?
1: ఇప్పుడు కిడ్నీ జబ్బులు ఒకప్పుడు మనము ఒక వయసు ఉన్న వాళ్ళ పేషెంట్లు చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. 6 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా మేము కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అప్పుడే పుట్టిన బేబీ కూడా కిడ్నీ. ఇప్పుడు ఎంత డయాగ్నోసిస్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే గర్భంలో ఉంటూనే మనం కిడ్నీ జబ్బులు డయాగ్నోస్ చేయొచ్చు. సో కిడ్నీ జబ్బులు అన్ని ఏజ్ గ్రూప్ లో చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ అప్పుడే పుట్టిన బేబీ నుంచి 80-90 ఇయర్స్ కూడా కిడ్నీ చూస్తున్నాం. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు మనకి కిడ్నీ జబ్బు పూర్తిగా ముదిరిపోయి మనకి వాళ్ళు వితౌట్ డయాలసిస్ సర్వైవ్ కాలేరో అప్పుడు మేము ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. కాకపోతే అప్పుడే పుట్టిన బేబీకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అన్ని కూడాను మనకి డెవలప్ కావు కాబట్టి సర్జికల్ స్కిల్ మనకి ఇక్కడ కొంచెం ఎక్స్పర్టీస్ కావాలి కాబట్టి మినిమం అంటే యూజువల్ 2 ఇయర్స్. అదేవిధంగా మినిమం వెయిట్గా 10 కేజీస్ ఉండాలి. 10 కేజీస్ ఉండి 2 ఇయర్స్ దాటితే గనక ఒకవేళ కిడ్నీ జబ్బులు ముందే మనము డయాగ్నోస్ చేసినా కూడాను 2 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి 2 ఇయర్స్ వరకు అని కొంచెం వెయిట్ ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ చేసి వాళ్ళు తట్టుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మేజర్ సర్జరీ, వాళ్ళని తట్టుకోవాలి కాబట్టి యూజువల్ గా వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చి కొంచెం మంచిగా డెవలప్ అయిన తర్వాత మినిమం 10 కేజీస్ వచ్చి 2 ఇయర్స్ దాటిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాం. సో ఏజ్ అనేది ఇట్స్ నాట్ లిమిటింగ్ ఫర్. 2 ఇయర్స్ నుంచి మనము ఎప్పుడు అవసరం ఉంటే కిడ్నీ పూర్తిగా పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటే గనక ఈ 2 రిక్వైర్మెంట్ ఉంటే గనక ట్రాన్స్ప్లాంట్ చేస్తారన్నమాట.
0: అంటే 2 ఇయర్స్ ఏజ్ మినిమం 10 కిలోల బరువు ఉన్న వాళ్లతో మొదలు పెట్టుకుని దాదాపు 80-90 వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ట్రాన్స్ప్లాంట్
1: వాళ్ళు ఫిట్ గా ఉండి వాళ్ళకి సర్జరీ చేసుకుని ఫిట్ గా ఉంటే గనక ఏజ్ ఇస్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో మనము ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
0: అంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని సర్జరీ
1: ఏజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు, వాళ్ళు బాగా చిక్కిపోతారు. సో వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు. అనస్థీషియా అంటే ఇంటిబేట్ చేయాలి. ఒకసారి ఇంటిబేట్ చేసిన తర్వాత వాళ్ళకి బయట మనకి వెంటిలేషన్ నుంచి బయట రాలేరు. అదేవిధంగా హార్ట్ వీక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు అనస్థీషియా. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ సర్జరీ కాబట్టి అవాయిడ్ చేస్తాం. సో ఇవన్నీ వాళ్ళు తట్టుకోగలితే కనుక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మేమే దాదాపు ఆల్మోస్ట్ 69-70 పేషెంట్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మీరు వెస్టర్న్ పాపులేషన్ పోతే యావరేజ్ ఏజ్, మన ఇండియన్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యూజువల్ గా 40s 50s అని వస్తుంటుంది. అదే మన వెస్టర్న్ పాపులేషన్ చూస్తే కనుక యావరేజ్ ఏజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ 80 ఇయర్స్, 85 ఇయర్స్.
0: వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా
1: వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
0: కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరెవరు డోనర్ గా ఉండొచ్చు అంటారు?
1: డోనర్ ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి మన కిడ్నీ జబ్బు వస్తే గనక ఫ్యామిలీలోనే డోనర్స్ చూస్తాం. ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ మనకి ఇక్కడ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ వల్ల యాక్ట్ ద్వారా మనకి చెప్పడం ఏం జరిగిందంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే డొనేట్ చేయొచ్చు. పేరెంట్స్ ముఖ్యంగా చాలా మటుకు పేరెంట్స్ అంటే చిన్న వయసులో అయితే పేరెంట్స్, ఒకవేళ 30-40 ఉంది అనుకోండి పేరెంట్స్ యూజువల్ గా 50-60s ఉన్న వాళ్ళకి పేరెంట్స్ అడ్వైజ్ చేస్తాం. యూజువల్ గా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వాళ్ళల్లో కూడా మనకి జబ్బులు వస్తాయి కాబట్టి ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత కిడ్నీ ఇవ్వలేం. ఎందుకంటే కిడ్నీ అనేది ప్రాసెస్ వాళ్ళకి సర్జికల్ అన్నెసెసరీగా సర్జికల్ కి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, మన కిడ్నీ తీసేసిన తర్వాత వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ముఖ్యంగా 60 అని కట్ ఆఫ్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనకి వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళు హెల్దీ ఉంటారు కాబట్టి అది మనకి బార్ 70-80 కూడా మనకి రేస్ చేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ పాపులేషన్ లో ఇన్ జనరల్ గా 60 అనేది ఏజ్ కట్ 60-65 ఏజ్ కట్ ఆఫ్ పెట్టుకుని సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా అన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. సో అన్ని బీపీలు కానీ షుగర్ కానివ్వండి లేకపోతే మనకి లివర్ ఫంక్షన్ కానీ హార్ట్ ఫంక్షన్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఆర్గన్ డొనేషన్ చేసిన దాని వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. ముఖ్యంగా బీపీ రావడం కానీ వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉన్నా లేదా కానీ అవన్నీ చెక్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్రదర్ సిస్టర్స్, ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ చాలా మంది ముందుకు వస్తుంటారు లేదా పిల్లలు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి 50-55 పిల్లలు కొంచెం మనకి పెద్దవాళ్ళు అయిపోయింటారు
0: 20-25 ఇయర్స్.
1: 18 ఇయర్స్ లోవర్ కట్ ఆఫ్ డొనేషన్స్ మనకి డోనర్ లో 18 లోపల మనము యూజువల్ గా డొనేషన్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చే అధికారం ఉంది కాబట్టి 18 కట్ ఆఫ్ పెట్టుకో. 18 దాటిసిన తర్వాత వాళ్ళకి ఒక హెల్దీగా ఉందంటే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది కాకుండా స్పౌస్, మనకి ఇస్ ఎమోషనల్ రిలేషన్, స్పౌస్ కూడా మనకి యాక్సెప్టెడ్, స్పౌస్ కూడా ముఖ్యంగా వైఫ్ సే హస్బెండ్ కి ఇస్తుంటారు అనమాట. సో ఇవి దాటిన తర్వాత మనకి సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారు. సో ఇవేంటంటే ఇవి లీగల్ గా దిస్ ఇస్ ఆ డెఫినేషన్ వచ్చేసి అదర్ దన్ నియర్ రిలేటివ్ డెఫినేషన్ కి వచ్చేస్తుంది. సో ఈ నియర్ రిలేటివ్స్ అయితే మనకి

0: ఇన్ ద హాస్పిటల్లోనే డాక్టర్ గారు మనం చూసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఏదైతే అదర్ దెన్ నియర్ రిలేటివ్ ఉన్నాయో, సెకండ్ డిగ్రీ కావచ్చు, థర్డ్ డిగ్రీ కావచ్చు, లేదా మనకి ఇన్ లాస్, కొంతమంది ఏమంటే మా బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, లేదా ఫాదర్ ఇన్ లాస్ కానీ అట్లా ఇస్తుంటారు, మదర్ ఇన్ లాస్ ఇస్తుంటారు, లేదా మనకి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మనకి చిన్నప్పటి నుంచి స్నేహితుడు అదే అసోసియేట్ అయిన వాళ్ళు సరే బాధపడుతున్నారు, నేను హెల్దీ ఉన్నాను కిడ్నీస్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఆథరైజేషన్ కమిటీ అనేది మనకి ది హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఒక కమిటీ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకుని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకి డొనేట్ చేయాల్సి వస్తుంది, నిజంగానే వాళ్ళకి ఆ స్నేహం కానీ లేకపోతే ఏదో దూరం బంధుత్వం ఉందా లేదా, లేదా ఇదేమన్నా కమర్షియల్ గా వాళ్ళు ఏమన్నా ప్రెషర్ లో ఇస్తున్నారా, ఇవన్నీ ఫ్రాడ్ ఏమో జరుగుతోందా, ఇవన్నీ అంశాలు వాళ్ళు ఆ కమిటీ మొత్తం అనలైజ్ చేసుకుని అట్లాంటి ఫ్రాడ్ ఏం లేదు, కమర్షియల్ యాంగిల్ ఏం లేదు, ఏదైనా ప్రెషర్ ఏం భయానో లేకపోతే ఏదో ఒకటి పెట్టి మన ఏమైనా తీసుకురా అవన్నీ లేకపోతే కనుక పర్మిషన్ ఇస్తారు. సో అప్పుడు మనం లీగల్ గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట.
1: డోనర్ కి ఏ రకమైన హెల్త్ కండిషన్స్ ఉండాలంటారు?
0: కంప్లీట్ గా హెల్తీగా ఉండాలి డోనర్. సో ముఖ్యంగా అన్ని చిన్న పరీక్ష నుంచి, యూరిన్ నుంచి, మా మూత్రం నుంచి మనకి బ్లడ్ షుగర్, బీపీను, తర్వాత కార్డియాక్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, తర్వాత ఇండివిజువల్ కిడ్నీ, ఎందుకంటే ఒక కిడ్నీ ఇచ్చేస్తారు, ఉన్న కిడ్నీ ఎట్లా ఫంక్షన్ చేస్తా ఉంది, దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నదా లేదా అది చూసుకుని అన్ని ఒకసారి అన్ని పరీక్షలు అన్ని ప్రాసెస్ అయిన తర్వాతనే అన్ని హెల్దీగా ఉంది, ఆ కిడ్నీ ఇచ్చిందన్న వల్ల ఆయనకి ఇప్పుడు కాదు ఈ సర్జరీ తట్టుకోవాలి, ఫస్ట్ అయితే సర్జరీ తట్టుకోవాలి సర్జరీ, ఎందుకంటే అన్నెసెసరీగా డోనర్కే మనకి సర్జరీ అవసరం లేదు, అన్నెసెసరీగా సర్జరీ చేస్తున్నాం, డో కిడ్నీ తినాలనేది మేజర్ సర్జరీ, సర్జరీ తట్టుకుంటాడా లేదా, లాంగ్ టర్మ్ లో వన్ కిడ్నీ తీసేస్తున్నాను, లైఫ్ లాంగ్ ఒక కిడ్నీతోనే ఉండాలి, సో ఫ్యూచర్ లో ఆయన 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షలు చేసి అన్ని క్రాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే ఆర్గన్ డొనేషన్ కి డాక్టర్ గా మేము పర్మిట్ చేస్తాం.
1: డాక్టర్ గారు, మామూలుగా మనం బ్లడ్ డొనేషన్ వెళ్ళినప్పుడు ఇటీవల మీరు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఇటీవల మీరు ఏమైనా యాంటీబయాటిక్స్ తీసుకున్నారా, లేదంటే సైకియాట్రిక్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, ఇవన్నీ ప్రశ్నలు అడిగి బ్లడ్ డొనేట్ చేయడానికి జనరల్ గా కామన్ మ్యాన్, వాళ్ళ బంధువులలో ఎవరికైనా ఇబ్బంది అయితే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుంటారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు అవసరం అంటారా?
0: డెఫినెట్ గా, అంటే బ్లడ్ అనేది మీరు 300 ml తీసుకుంటున్నారు, ఆ బ్లడ్ ఉండేది మనకి రిసిపియంట్ లో ఉండేది 3 మంత్స్, ఆ బ్లడ్ సెల్స్ 3 మంత్స్ లో మనకి లైజ్ అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్ సెల్స్ వస్తుంది. ఆ 3 మంత్స్ చేసినప్పుడు అన్ని పరీక్ష అన్ని క్వశ్చన్ అడిగినప్పుడు కిడ్నీ లైఫ్ లాంగ్ ఉండాలి కిడ్నీ రిసిపియంట్ లో, ఆ డోనార్ కూడా ఒక కిడ్నీతో, ఇప్పుడు డోనార్ లో కూడా బ్లడ్ ఏమవుతుంది 3 మంత్స్ తర్వాత మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది, ఈ డోనార్ కూడా కిడ్నీ లేక అవయవం లేకుండా లైఫ్ లాంగ్ బతకాలి. సో డెఫినెట్ గా దానికంటే కూడా ఎన్ని అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి, ఈవెన్ సైకియాట్రీ అనాలిసిస్ కూడా జరుగుతుంది, అంటే ఈజీ సైకలాజికలీ ఫిట్ టు సే దట్ నేను ఆర్గన్ ఇస్తాను అని సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది,
1: తట్టుకుంటా
0: లేదా, ఎందుకంటే మనకి ఆలోచనలో మార్పు రావచ్చు, రేపొద్దు నేను ఎందుకు ఇచ్చానో, నేను ఏదో ప్రజలు ఇచ్చాను, అన్నెసరిగా ఇచ్చాను, ఎందుకు అనేది అనుకోవచ్చు. సో సైకాలజీ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది అనమాట,
1: బోత్ మెడికల్ ఫిజికల్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ తో పాటు
0: సైకలాజికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. యాక్చువల్ గా ఇద్దరికి ఇంటర్వ్యూ సపరేట్ ఇంటర్వ్యూ చేసుకుంటాం డోనార్ కి, ఎందుకంటే చాలా మటుకైనా డోనార్ తీసుకొస్తారు, ఈ డోనార్ మాకు ఇస్తారు, మా పలానా బంధువు మీరు పరీక్ష స్టార్ట్ చేసింది అంటారు, అలా రిసిపియంట్ కాకుండా, ఎందుకంటే రిసిపియంట్ అవసరం, లేకపోతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది, అందుకని విడివిడిగా ఇంటర్వ్యూ తీసుకోండి, డోనార్ కి సపరేట్ గా పిలిపించి, ముఖ్యంగా ఏదైతే అమ్మాయిలు ఇస్తున్నారు, వైఫ్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, అందుకే దీస్ ఆర్ కాల్డ్ వల్నరబుల్ పాపులేషన్, సో వాళ్ళకి పిలిపించి నిజంగానే మీకు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి సపరేట్ గా మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుని కౌన్సిల్ చేసి సైకలాజికల్ గా ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళంతా సైకలాజికలీ ఫిట్ టు టేక్ అ డెసిషన్ దట్ యునో వాళ్ళ దే వాంట్ టు డొనేట్ కిడ్నీ, ఏమైనా జరిగిన తర్వాతనే మనము ఆర్గన్ డొనేషన్ కి ప్రాసెస్ చేస్తాం.
1: ప్రస్తుతం పెరుగుతున్న అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెక్నాలజీస్ లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎంత కాలం పడుతుంది డాక్టర్ గారు రికవర్ కావడానికి, అంటే నార్మల్ లైఫ్?
0: ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ కి కిడ్నీ పడేతో డయాలసిస్ లో ఉంటారు, డయాలసిస్ ప్రతి డయాలసిస్ తర్వాత అంటే మనకి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది, శరీరం అనేది సపోర్ట్ చేయదు, కాకపోతే అంటే ట్రాన్స్ప్లాంట్ మనం అర్లీగా చేస్తే కనుక బాడీ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ సర్జరీకి యాక్సెప్ట్ కి ఫిట్ గా ఉంటుంది, కాబట్టి మన పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా మటుకు వితిన్ 5 to 7 days మేము ఆపరేషన్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తాం. సో కిడ్నీ ఏంటంటే ఇమీడియట్ గా ఫంక్షన్, ట్రాన్స్ప్లాంట్ చేసిన ఓటీ మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తుండగానే మనకి యూరిన్ ఫామ్ ఒకటి టేబుల్ మీద యూరిన్ ఫామ్ అయిపోతుంటుంది. అంత ఫాస్ట్ గా కిడ్నీ పనిచేస్తుంది. డోనర్ కిడ్నీ మన రిసిపిని పెట్టి ఆపరేషన్ చేసి ఆ క్లాంప్ రిలీజ్ చేయగానే

0: అసలు ఇట్లా పైకి వస్తుంది యూరిన్. సో ఆ యూరిన్ ఆ మూమెంట్ ఎంత హ్యాపీగా వస్తుందో మాకు యాజ్ అ డాక్టర్. సో కిడ్నీ ఇమీడియట్ గా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో వెంటనే ఆపరేషన్ ఒక దాదాపు కొన్ని గంటల సేపు 4-5 అవర్స్ నడుస్తుంది అనమాట. సో మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఐసీయూ షిఫ్ట్ లో అసలు యూరిన్ అవుట్పుట్ అనేది ట్రాన్స్ప్లాంట్ కి ముందు అసలు యూరిన్ అవుట్పుట్ ఏమీ ఉండదు. కిడ్నీ పేషెంట్స్ కి చాలా మటుకు హార్డ్లీ ఒక 50 ml 100 ml పర్ డే వస్తుంది. అలాంటిది గంటకి 400-500 ml నుంచి 2 లీటర్స్ వరకు చూసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. హాస్పిటల్లో కూడా ఐసీలో 1 డేలోకి అంతా బయట నుంచి బయట తెచ్చేస్తాము. ఇంకా 2-3 డేస్ మనకి పేషెంట్ రికవరీ కోసం టైం. పేషెంట్ కంటే కాన్ఫిడెన్స్ రావాలి, పాస్ట్ రావాలి, నడవగలగాలి. ఆ మూత్రం అనేది ఎంత మూత్రం వస్తుంది కదా, సో అంత మూత్రం హ్యాండిల్ చేయగలగాలి ఆయన. ప్లస్ మందులు, ఎందుకంటే ఇవన్నీ కూడా మందులు వాడాల్సింది. ఎందుకంటే వేరే మా బాడీ నుంచి ఆర్గన్ వచ్చింది, మన బాడీ సహజంగానే ఈ ఆర్గన్ రిజెక్ట్ చేసే లక్షణం ఉంటుంది, దానికి మనకి ఇమ్యూనిటీ అంటారు. సో బాడీని కూడా అంటే ఈ మందు ఆ ఇమ్యూనిటీని తగ్గించాలి, రిజెక్షన్ అనేది మనకి రాకుండా మందులు వాడాలి. సో ఈ మందులు కరెక్ట్ గా వాడాలి, ఎలా వాడాలి, యాక్సెప్ట్ లైఫ్ లాంగ్ చేయాలి. ఆర్గన్ అనేది హ్యూమన్ బాడీలో లైఫ్ లాంగ్ యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఈ మందులు కూడా బ్యాలెన్స్ చేస్తాం, ఎంత మందులు ఎంత మోతాదులు బ్యాలెన్స్ మనం ఇవ్వాలి మందులు, ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి 1 వీక్ పడుతుంది. కాకపోతే వెంటనే వెరీ నెక్స్ట్ డే పేషెంట్ లేయచ్చు, తిరగచ్చు, నీట్గా తన పని తను చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కి మూత్రం ఎంత అన్ని లీటర్స్ లో మూత్రం హ్యాండిల్ చేయాలి, ఈ మందులు మనకి కరెక్ట్ టైంలో వాడాలి, మనకి మిగతా మనీ బీపీ మందులు కానీ మిగతా ఇవన్నీ మందులు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సింది. కాబట్టి ఈ 1 వీక్ టైం మనం తీసుకుని తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నార్మల్ గా తన పనులు తను చేసుకో, తను లేచి తిరగడము తినడము, తన స్నానం చేసుకుని తన పనులను పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క జాగ్రత్త ఏం చెప్తామంటే ఇవన్నీ పేషెంట్ మందుల్లో ఉంటారు కాబట్టి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైజీనిక్ గా ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం ఇన్ఫెక్షన్స్ రాకుండానో, సో అంత జాగ్రత్తగా ఉండాలి. అంత మంచి ఆహారం తీసుకోవాలి, హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా మనకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తగా ఎక్కువ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు రిసిపియంట్ గురించి చెప్పారు, డోనర్ తన కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత ఎంతకాలం తన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు?
0: డోనర్ కూడా 1 వీక్ to 10 డేస్ డోనర్ కూడా ఆపరేట్ సేమ్ కిడ్నీ ఆపరేషన్ చేస్తారు కాబట్టి వితిన్ 1 డేలో ఐసీ నుంచి బయట తెచ్చేయడం జరుగుతుంది. వితిన్ 1 డేని లేచి నిల్చుకోవచ్చు, తిరగచ్చు, తన పని తన ఇంట్లో తాగొచ్చు, అన్ని తన రొటీన్ వర్క్స్ అని నెక్స్ట్ డే వితిన్ 24 అవర్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇంకా 5 డేస్ వరకు మామూలుగా ఏదైతే కుట్లు ఉంటాయో అవన్నీ మానపడం జరుగుతుంది కాబట్టి యూజువల్ గా 1 వీక్ to 10 డేస్ వరకు మనకి నార్మల్ లైఫ్ కి నార్మల్ లైఫ్ చేయొచ్చు అనమాట.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, అవయవదానం అమర్చడం ఈ అంశం గురించి డాక్టర్ స్వర్ణలత జీవన్ధాన్ హెడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం శ్రోతలందరికీ. మరొకసారి గుడ్ మార్నింగ్. మీకు గనక నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బింద ఆశగా తెలిపోదాం. పూల మకరందం వలె మనసు మానవత్వంతో పరిమళించాలి, మంచి మల్లెల వానలో జలకాలాడాలి అంటూ స్వాగతం చెబుదాం.

0: నల్గొండ జిల్లా నాట్కర్పల్లి మండలం చిన్నతుమలూరు గ్రామం నుంచి శివకుడు శేఖర్ వరలక్ష్మి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య. తర్వాత రంగారెడ్డి జిల్లా ఇక్కలమీ నగరం నుంచి బీజేపీ వెంకటేష్ శ్యామల ఆయాన్షి శివన్ కె రమేష్ లక్ష్మి నాగటి పాండు అశోక్ బాబు శోభన్ బాబు బాబు ఒకేళ్ళ అభిజ్ఞాన్ అవియ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మేడ్చల్ జిల్లా నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్ అనిత భరత్ కుమార్ అమృతమ్మ బోయినపల్లి నుంచి ప్రహ్లాద్ రేయాన్షు వీరందరూ. తర్వాత కృష్ణా జిల్లా పెడనా నుంచి అప్పలరాజు వీరు, ఎలగందల మార్కండేయ లక్ష్మి బుధన్ పోచంపల్లి నుంచి, వీరందరి కోసం విచిత్ర కుటుంబం సినిమా నుంచి ఘంటసాల పాడిన పాట వినిపించాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజన కార్యక్రమంలో శ్రోతల కోరిన చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హైబీపీ అంటే ఏమిటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవలసిన విషయాలు ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324082, మరొక నెంబర్ 040, ఇది ఎస్టీడీ కోడ్ 2324085, ఇంకో నెంబర్ 040, ఇది ఎస్టీడీ కోడ్ 2955-0923. ఈ ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎద్దు మైల నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మలక్పేట నుంచి రాధ, అల్మాస్గూడ నుంచి వడ్లమన్ రవికుమార్, కర్ణాటక నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి, తర్వాత ఇంకా కీసర మండలం గోదమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మలేష్గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల, మరొక శ్రోత బొబ్బూరు సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్గౌడ్, విజయలక్ష్మి, నయమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ సౌందర్య, వీరంతా కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి అడుగుతున్నారు. అలాగే మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి, మహాలక్ష్మి, మాధవి, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత, సాక్షిత, అవంతిక, ప్రియాంశ, గీతిక, ప్రణీత్, వెంకన్న, తర్వాత గోపికనగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట ప్రేమనగర్ సినిమా నుంచి ఘంటసాల పి శిశులు పాడింది. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: జనరంజన కార్యక్రమంలో మీరు గురించి తిరిగి తలవింటున్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఐటీడీఏ క్వార్టర్స్ ఉట్నూరు గణేష్ సంధ్యా అభిలాష్ ఆర్యన్ అపూర్వ వారి కుటుంబ సభ్యులు వీరు ఉప్పల్ ఫిరిజాది.

గుడి నుంచి శ్రీనివాస్ శ్రీకర్, మూర్తి మంగమ్మ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ హైదర్షా కోర్ట్ నుంచి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ, విరాన్ష్ రెడ్డి, ఇంకా దమోజు వెంకటాచారి, వరలక్ష్మి దమోజు, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదసు కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ సాయి, రిక్విత్, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి వీరు మెసేజ్ పంపారు.

నేత సాయి వర్షిత్ సాయి రిక్విత్ నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి వీరు మెసేజ్ పంపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి రాజగోపాల్ సువర్ణ, హర్షవర్ధన్ వివేక్ వర్ధన్ జ్యోష్ణ సువినయ్, ఇంకా చోడవరపు నాగేశ్వర రమాదేవి లక్ష్మీ శశాంక గాయత్రి విశృత మహాద్యుతి సాయి మన్విత మహా సమన్వయ సమశ్రుతి సంహృత మహద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా పాలకుర్తి జనగామ నుంచి వీరు పాము రమేష్ వైష్ణవి శృతి ఉత్కర్ష వావిలాల కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మరొకరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అభేష అయేష, ఇంకా వీరు చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా రవి రాజు కళ్యాణి వీరంతా కోరుతున్న పాట ఇంటింటి రామాయణం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం సంగీతం రాజన్ నాగేంద్ర.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వజ్రపు కొత్తు శ్రీకాకుళం జిల్లా నుంచి బైబత్తిని రవికుమార్, నిజామాబాద్ నుంచి కూచిన శ్రీహరి జ్యోతి, స్నిగ్ధ రాజ్కమల్ వినోద్, ఇంకా అల్కపురి కొత్తపేట హైదరాబాద్ నుంచి వీరు యలగందల రమేష్ వకులాదేవి, విజయ్ కుమార్ జ్యోత్స్నాదేవి, ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి, సునీత పూర్ణ, భవిత రుద్విన్, రామాంజనమ్మ నీలేంద్ర హరిణి, గనగలూరు వీరు పుట్టపాక గ్రామం నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, వీర కనకారావు పార్వతి కృష్ణ జిల్లా పెడన నుంచి, వినోద్ కుమార్ రోహాన్ వేదాంశ చిన్ని కొడుమూరు కర్నూలు జిల్లా నుంచి, శ్రావణి సౌజన్య వీరేష్ మహేష్ బాబు రాధ జయ, మిర్యాల తిరుమలయ్య ఆండాలు చంద్రశేఖర్ శ్రీకాంత్ వీరు పుట్టపాక నుంచి. వీరంతా కోరుతున్న పాట సీతారాములు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి శిష్యులు పాడిన ఆచార్యాత్రేయ గీతం, సంగీతం సత్యం.

జనరంజని కార్యక్రమంలో మీరు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరిన్ని గీతాలు 8:45 వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 8:00 సమాచార ప్రభాత్. ఇప్పుడు

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మీరు వింటున్నారు వివిధ్ భారతి FM 102.8 MHz.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం. మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో.
1: హలో, నమస్తే మేడం. మేడం గారు, నేను రామకృష్ణారెడ్డి.
0: నమస్కారం అండి. రామకృష్ణారెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: ఆదిత్య 369 లా జానవిలే మరే పాను వలే పాట కావాలి మేడం.
0: తప్పకుండా, మంచి పాట కోరుకున్నారు, మీకోసం వినిపిస్తాం ఆ పాటని.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శుభోదయం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: చంద్రశేఖర్ అండి.
1: చంద్రశేఖర్ గారు చెప్పండి సార్, ఏ పాట వినిపించమంటారు?
2: శంభో శివ శంభోలో ఆడండిరా మామ ఆడండిరా.
1: తప్పకుండా, శంభో శివ శంభో చిత్రం నుండి మీకోసం జనరంజన్ లో ఈ పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మా. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపు నుంచి మాట్లాడుతాను. రా,
1: చెప్పండి సార్, ఎలా ఉన్నారు?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
1: నేను కూడా బాగున్నాం అండి. మరి ఈ రోజు కూడా ఏ పాట వినిపించమంటారు మీకోసం?
2: మౌన పోరాటం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం ఎస్ జానకి. లవ్లీ లేఖ
1: పాడారు మీరు, తప్పకుండా మీకోసం ఆ పాట వినిపిస్తాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: హలో,
3: హలో,
2: నమస్కారం
3: మేడం.
2: నమస్కారం, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు అనిత, భూదాన్ పోచంపల్ నుంచి మేడం.
2: చెప్పండి అనిత గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
2: నేను బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
3: నేనున్నాను సినిమాలో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుంది.
2: మంచి పాట కోరుకున్నారు, తప్పకుండా మీకోసం ఆ పాట వినిపిస్తాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శుభోదయం అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నల్గొండ నుంచి అక్షయ మాట్లాడుతున్నా మేడం.
1: నల్గొండ నుంచి అక్షయ, ఏ పాట వినిపించమంటారు మీకు?
2: 8 వసంతాల సినిమాలో పాట కావాలి.
1: తప్పకుండా 8 వసంతాల చిత్రం నుండి ఈ పాట అక్షయ్ గారి కోసం.

0: హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో అందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరింతవరకు ఫోన్ ద్వారా శ్రోతల గురించి చిత్రగీతాలు విన్నారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 8:40 దాటి 14 సెకండ్లు. మరికొన్ని క్షణాలు జనరేంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు వాట్సాప్ ద్వారా. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హైబీపీ అంటే ఏమిటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 040, ఇది ఎస్టీడి కోడ్, 232408 5 3. మరొక నెంబర్ 040-2324-0852. ఇంకో నెంబర్ 040-2955-0923. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో వీరు రాజ్కుమార్, కుశాల్ కుమార్, గోపి, నాథ్, పల్లవి, వీరు మరి ఎక్కడి నుంచో వారు అడ్రస్ పంపలేదు. అలాగే మరొక శ్రోత చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సత్యనిజుడు, పృథ్వీ నారాయణ్, నరసింహులు, భాస్కర్, సిరి, విహాన్, సాయి, తేజ, ప్రవీణ్, కార్తిక్, మధు, శ్రీ మేడ్చల్ కుమ్మరి బస్తి నుంచి వీరు మాకోసం మంచి పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు తప్పకుండా. తర్వాత పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, సుబ్బు, బన్నీ, శశాంక్, సంజు, శైలజ, కవిత, చరణ్, మీనాక్షి, రామ్ మరొక శ్రోత. కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి 9 లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అలాగే కొండ యాదగిరి శాంత అభి వీరు భువనగిరి నుంచి, గచ్చిబౌలి నుండి గడ రాజేశ్వర్ మీనా లోకేశ్వర్ విక్రమ్ రాజేశ్వర్ లావణ్య దుర్గయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి ధనుంజయ వీరు, వి రమాదేవి వార్సిగూడ, తర్వాత మరొక శ్రుత వీరు పెద్దరాజు, విను, అనీష్ ఫీర్జాది కూడా నుంచి ఒక మెసేజ్ చేశారు మాకోసం మంచి పాట వినిపించమని. అంబర్పేట నుంచి గుండోబద సాయి ప్రకాష్, అనిల్ కుమార్ సంధ్యారాణి, గుజ్జ బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు భువనగిరి ఆర్బీ నగర్ నుంచి అడుగుతున్నారు. వీరంతా కోరుతున్న పాట బుల్లెమ్మ బుల్లెడు సినిమా కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసులు పాడింది. గీతరచన రాజశ్రీ, సంగీతం సత్యం.

బుజ్జ బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు భువనగిరి ఆర్బీ నగర్ నుంచి అడుగుతున్నారు. వీరంత కోరుతున్న పాట బుల్లెమ్మ బుల్లెడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసులు పాడింది. గీత రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

జనరంజన కార్యక్రమంలో మాకోసం ఉయ్యాల జంపల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు గీత రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల. ముసరం భాగ్ హైదరాబాద్ నుంచి వసుంధర, ఎద్దు మైలార్ నుంచి దేవునూరి వీరయ్య యాదమ్మ. ఇంకా చాలామంది శ్రోతలు మెసేజ్ ఇచ్చారు. కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, ఎలగందుల సిద్ధులు శారదా పూజ, మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుంచి, జోగు ప్రవీణ్, సంధ్య అక్షయ గుణ, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ముషీరాబాద్ హైదరాబాద్ నుంచి రాజు అనసూయ, ఇబ్రహీంపట్నం ఆదిభట్ల కరాడి గోపి, కిషన్, ఉమావతి కూడా మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి కూడా. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేష్ రెడ్డి, కేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్పల్ ఆప్కే సాత్.
1: జనరంజని కార్యక్రమంలో చివరిగా తుకారం గేట్ నుంచి గోపినాథ్ పల్లవి, కుశాల్ కుమార్, రాజ్ కుమార్, ఇంకా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నుంచి నవ్య గ్రాండ్ కాలనీ నుంచి స్వరాజ్ని రవికుమార్, స్వరూప శ్వేత శ్రీయుతి, శ్రీజ, శ్రీవేద, ఇమ్మడి నాగరాజు, లత నిహల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, తర్వాత వెల్లుల గ్రామం నుంచి వీరు జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, శ్రీశాంక్, బండి, శివాజీ, చంద్రకళ, జోగి, నరసయ్య, పద్మ, గుజ్జేటి, ఆనంద, సరోజిని వారి మిత్రులు, శ్రావ, వీరు దేవిక, వరం, పల్లవి, బాలనగర్ నుంచి ఒక మెసేజ్ చేశారు తప్పకుండా. అలాగే ఇంకా బాలరాజు, రేణుక, బద్రిహరిణి, లోకేష్, వీరుతో వనస్థలపురం నుంచి, ఓల్డ్ శివగంగ నగర్ నుంచి ధనరాజ్, సునీత, ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ, తేజ, శ్రీనిహారిక, హరిదీక్షిత్, బొలిగొండ, గొల్లపల్లి మండలం నుంచి వీరంత కోరుతున్న పాట దేవతా సినిమా నుంచి.

మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతల కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో సమయం 9 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు మళ్లీ 10 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం ఎవర్ గ్రీన్ సాంగ్స్, శ్రోతలు కోరిన చిత్రగీతాలు.

0: विविध भारती पर बहती है सुरों की सरिता। घोलती है आपके जीवन में शास्त्रीयता, बारीकियां रागों की। श्रृंगार सुरों का समय बीता, दौर बदले, कायम है संगीत की मधुर पाठशाला।
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 10:10 వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు ఖరారు చేసింది. సాగు ఖర్చుపై కనీసం 50% అదనపు ధర లభించేలా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు గింజలపై అత్యధికంగా 602 రూపాయలు పెరుగుదల ఉండగా, ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెంచేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ భారీ కేటాయింపులతో స్వదేశీ ఇంధన భద్రత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో ఆదాయం పెరిగి రైతులకెంతో మేలు కలుగుతుందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అనుసంధానిత బలోపేతానికి, వాణిజ్యం పెంపుదలకు ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ వరకు తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర్లకు ఇది వర్తిస్తుందని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. అయితే ఆహార భద్రత కోసం ఇతర దేశాలకు పంపే షిప్మెంట్లు యూరోపియన్ యూనియన్, అమెరికా కోటాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే రవాణా నిల్వలకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్న సభ్యదేశాల ప్రతినిధులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. బ్రిక్స్ N20 ఇతివృత్తంతో సాగే ఈ సదస్సులో ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరాన్ యుద్దం, ప్రపంచ ఇంధన సంక్షోభం, కృత్రిమ మేధ, వాణిజ్య ఉద్రిక్తతలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న తరుణంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపరిచేందుకు ఈ కీలక సమావేశం వేదిక కానుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఇరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 10:03 దాటి 48 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. నుంచి 1990ల మధ్య విడుదలైన చిత్రాల నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ హిట్ సాంగ్ మీరు వినాలంటే

మా కోసం ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆర్మూరు కాలనీ చేనేత కాలనీ నుంచి రంగాచారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి భాను తేజ మృదుల ఉదయ్ కిరణ్ ఉదయ్ రేఖ అంగూర్ భాను రియాన్స్ హన్మహిత్ వీరంత కోరుతున్న పాట ఆత్మబంధు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికి పడినగుల గీతం గీత రచన ఆచార్యాత్రి సంగీతం ఇళయరాజా ఓన్లీ ఎవర్ గ్రీన్ సాంగ్స్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ సాంగ్స్. 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి చిత్రం నుంచి హిట్ సాంగ్స్ వినాలనుకుంటే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.
2: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: కార్యక్రమంలో మాకోసం లంకేశ్వరుడు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. స్వర్ణలత శ్రీనివాస్ పార్షకుట సికింద్రాబాద్ నుంచి మాకోసం కూడా ఒక హిట్ సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, సునీత్రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమి, ఇంకా మరొకరు కూడా వీరు హరి చక్రవర్తి ఖమ్మం నుంచి

0: చేయాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు మీరు గనక. 1985 నుంచి 1990 మధ్య విడుదలైన చిత్రాల నుంచి హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సఫీల్గూడ నుండి దుర్గా సారథి మాకోసం ఒక మంచి పాట వినిపించాడని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారు నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విశ్రాంత రాజేశ్వర్ జగన్ దుర్గాప్రసాద్ ఇంకా కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీసుమలత సంతోష్ కుమార్ నితీష్ సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయా ఇంకా వారి మిత్రబృందం నందిని నరేష్ స్నేహిత స్నేహాంష్ వీరు నిజామాబాద్ నందిపేట నుంచి రిక్వెస్ట్ చేశారు. దాసరి రవి రాయగర్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. వీరు కొండాపూర్ కృష్ణ సునీత భవ్య అరుణ్ వీరు ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే కరీముల్లా నజరీన్ వీరు జీడిమెట్ల నుంచి అలాగే రోహిణ కూడా వీరంతా కోరుతున్న పాట సిరివెన్నెల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం కెవి మహాదేవన్.

0: పేపరు పెన్ను.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: ఎఫ్ఎం వివిత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1985 నుండి 1990ల మధ్య విడుదలైన చిత్రాల నుంచి హిట్ సాంగ్స్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి పంపిదిన లక్ష్మణ విజయ్, అభినయ్, సాయి కిరణ్ ఇంకా మిత్రులు, అలాగే పున్న వెంకటేశం, తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, వీరు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి వీరంతా కోరుతున్న పాట రౌడీ బాబాయ్.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏమిటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాల గురించి, అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0403-24-08-53, 0403-24-08-52, మరొక నెంబర్ 0402-95-59-23. ఈ ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1985 అండ్ 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్ మీరు కూడా వినాలనుకుంటే 0402-32-40-852 నెంబర్కు వాట్సప్ చేయండి. రాక్షసుడు సినిమా నుంచి మా కోసం ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి. నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని కూడా మా కోసం ఒక పాటను వినిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. తుకారం గేట్ నుంచి గోపినాథ్, పల్లవి, కుశాల్ కుమార్, రాజ్కుమార్, తర్వాత హర్షిని హైదరాబాద్ జూబ్లీస్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వీరు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి ఇంకా వారి మిత్రులు. వీరు గొల్లెపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మదాసు సత్యనారాయణ, కవిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇబ్రహీంపట్ నుంచి కరాడి గోపి, కృష్ణ, ఉమావతి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: జ్వాల సినిమా నుంచి యుద్ధానికి పడిన పాటను మాకోసం వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు వనస్థలిపురం నుంచి ముత్యం. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం ఇళయరాజా. ఇదే పాటను మాకోసం కూడా ప్లే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్వతి, స్కంద గౌడ్, నిఖిత, సాయి, కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి. అలాగే మరొక శ్రోత సీఎం రోడ్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ ఆలీ సత్యం, సుధీర్ రవీందర్ శ్రీధర్, ఇంకా వీరు అజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, సయ్యద్ ఖలీల్, షేక్ చాంద్ ఫరీక్, షేక్ సలీం, ముసఖరీం, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ జిల్లా నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా

0: దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముత్యమంతా ముద్దు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన యుగలగీతాన్ని మాకోసం ప్లే చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వీరు హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ హింద్రవీణి మేధాంశ అనిరుద్ధ శ్రేయాంష్ వెంకటేష్ నందిపేట నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. తర్వాత అంబాల శ్రీరాములు పల్లె హనుమకొండ జిల్లా ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ తాటిపాములు ఉపేందర్ దేవేంద్ర శ్రీరాములు తాటిపం మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాక

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం.

0: ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే ఇంకా వీరు కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ శ్రీనివాస కాలనీ సికింద్రాబాద్ నుంచి, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి కూడా మాకోసం ఒక మంచి పాటను ప్లే చేయండి హిట్ సాంగ్స్ని అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు తప్పకుండా. అలాగే వీరు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. అక్షయ గుణ ప్రవీణ్ సంధ్య వీరు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు వీరందరి కోసం ఈ పాట. ఒక రాధ ఇద్దరు కృష్ణుల సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో చివరిగా వినండి నారీ నారీ నడుమ మురారే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిశులు పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. నర్సాపూర్ జిల్లా జిఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి మిత్రులు అలాగే మాకోసం కూడా ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. గొల్లెపల్లి నుండి మిరియాల గోవర్ధన్, వాణి, ఇంకా ఒక గ్రామం నుంచి వారి ఊరి పేరు అయ్యేది కృష్ణవేణి,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఇండియాకు బయలుదేరిన ఎంవీ సన్షైన్ ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటింది. యుద్దం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకు వస్తున్న 15వ ఎల్పీజీ నౌకని సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి సంస్థను లాభాల బాటలు నడిపిస్తేనే రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్దం చేస్తుంది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చనిపోయిన వారి పేర్లు తొలగించే ముందు గ్రామసభ, వార్డు సభలు నిర్వహిస్తారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకాల అనుభవంగా మామిడి ఆవకాయ తయారీ వర్క్షాప్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో బేగంపేట్ ది ప్లాజాలో నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిన్న నిర్వహించిన పాలిసెట్ 2026కు 92.10% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106,439 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 98,028 మంది పరీక్షకు హాజరైనట్టుగా పాలిసెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలియజేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 27న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. సైకాలజీ అండ్ పారాసైకాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఉళ్ళా భాస్కర్ విజయకుమార్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. న్యాయమూర్తుల తీర్పుల వెనుక ఉండే మనస్తత్వాన్ని, సామాజిక సంస్కృతిని జోసెఫ్ షైన్ కేసు ఆధారంగా ఆయన విశ్లేషించారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. కేరళ రాష్ట నూతన ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైందని, దీన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: శ్రోతలందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి గురువారం మనం లిరిసిస్ట్ లేదా సింగర్ స్పెషల్లో ఆ రంగంలో కృషి చేసిన వారి గురించి మాట్లాడుకుంటూ, వారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు అందించిన పాటల్ని వింటూ మనం ఈ వన్ అవర్ ఎంజాయ్ చేస్తాం కదా. మరి లాస్ట్ వీక్ మనం మీకు గుర్తుంటే సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ గురువారం ఒక సింగర్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. మరి ఎవరా సింగర్ మరి కాసేపట్లో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉందంటే ఏ ఒక్కరో కారణం కాదు, ఎందరో ఆణిముత్యాల కృషి పట్టుదలే కారణం. మరి అలాంటి ఎంతోమంది మహానుభావుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి మనమిచ్చే గౌరవమే ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం కదా. మరి ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే ఆ గాయనీమణి ఎవరు, ఆ విదుషీమణి ఎవరు, తెలుగు సినీ సంగీతంలో మలయమారుతంలా ప్రవేశించి అందమే ఆనందమన్న, ఎంత ఘాటు ప్రేమయో అని పాడిన, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగింది ఆమె సినీ గాయక ప్రస్థానం. కేరళ నుండి వచ్చిన తీయటి కొబ్బరి నీటి ఊటలాంటి గాత్రం ఆమెది. తొలితరం అద్భుత గాయని, గాన లీలామృతం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరి మీరు కూడా ఆ గాయని మన ఎవరో గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ గాయని ఎవరో, ఆవిడ పాడిన అద్భుతమైన పాటలేంటో వింటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. స్టూడియో క్లాక్ లో 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో నేను ఒక పాట వినిపించడం జరిగింది రాజమకుటం సినిమా నుంచి. మన శ్రోతలందరూ కూడా దాదాపు అందరూ కరెక్ట్గా పంపించారు, కరెక్ట్గా గెస్ చేశారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకీ మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఆ విదుషీమణి, ఆ మహాగాయని ఎవరంటే 1933 మే 19 అంటే మరొక 4 రోజుల్లో ఈవిడ జయంతి కూడా ఉంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో మీనాక్షికుట్టి కుంజన్ మీనన్లకు జన్మించిన గారాల పట్టి పి లీల. తండ్రి కుంజన్ మీనన్కు సంగీతం అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచే సంగీతంలో శిక్షణ ఇప్పించారు లీలగారి తల్లిదండ్రులు. కేవలం చక్కటి సంగీత కళాకారిణిగా తన బిడ్డను తీర్చిదిద్దాలి అని తను చేస్తున్న టీచర్ ఉద్యోగం కూడా వదులుకుని మద్రాసుకు మకాం మార్చారు కుంజన్ మీనన్. అలా అంచెలంచెలుగా శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు పి లీల. తన 9వ ఏటనే ఆంధ్ర మహిళా సభలో తొలి కచేరీ చేశారు లీలగారు. ఇంతకీ పి లీలగారి పూర్తి పేరు చెప్పలేదు కదా. పి లీలగారి పూర్తి పేరు పొరయత్తు లీల. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లీలగారు పాడిన అద్భుతమైన పాటలు విందాం. అలాగే ఆవిడ సినీ గాయక ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదకరంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085353, 2324085352, మరొక నెంబరు 2955092. శ్రోతలు తప్పకుండా 2:15 నుంచి 3 మధ్య ట్యూన్ చేసి ఉంచండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. ఈ కార్యక్రమంలో ఇవాళ అధిక రక్తపోటు లేదా హై బీపీ గురించి, దాని ద్వారా గుండెకు ఏమన్నా ప్రమాదం ఉందా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమాన్ని తప్పక వినండి. గమనిక విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:24 అవుతుంది సరిగ్గా. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. తన 18వ మద్రాస్ రేడియోలో కచేరీ ఇచ్చారు లీల గారు. ఆ పాట విన్న ఆకాశవాణి సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ గారు ఈమె భవిష్యత్తులో గొప్ప గాయనవుతుందని ఆశీర్వదించారు. ఇక సినిమా అవకాశం కూడా లీల గారి తలుపు తట్టింది. ఆవిడ పెద్దగా కష్టపడక్కర్లేకుండానే ఆ రోజుల్లో రేడియోలో వచ్చిన పాట అంటే రేడియోలో ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యారంటే ఎంతో క్యాలిబర్ ఉంటే తప్ప రేడియోలో పాడలేరు అనే అంతటి గొప్ప అభిప్రాయం ఉండేది. అలా లీలగారి పాట విన్న చాలామంది సంగీత దర్శకులు ఆవిడికి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా 1946 నిర్మితమైన కంకణం అనే తమిళ సినిమాలో పాడారు లీల. ఆ సినిమాకి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు సంగీత దర్శకులు అనమాట. అలా సినిమాల్లో పాడుతూనే ప్రముఖ సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్, తెలుసు కదా, చాలా పాపులర్ ఆయన, దేవదాసు సినిమా

సంగీతానికి సంగీతం అందించిన ఆయన అనమాట. అలా సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీత సాధనలో రాటుదేలారు పీలీల. సుబ్బరామన్ గారి వద్దే మన ఘంటసాల గారు కూడా అసిస్టెంట్గా ఉండేవారనమాట. అక్కడే ఘంటసాల గారితో పరిచయం అయింది లీల గారికి. మరి ఘంటసాల గారి పరిచయంతో లీల గారి సినీ కెరీర్ ఎలాంటి మలుపు తిరిగింది, ఘంటసాల గారు లీల గారి కాంబినేషన్లో వచ్చిన హిట్ సాంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పి లీల గారు పాడిన ఒక అద్భుతమైన పాట విందాం గుర్తుకొస్తున్నాయో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

11:31 క్రాస్ చేసి 7 సెకండ్స్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ సినీ ప్రస్థానంలో పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. ఇందాక భలేరాముడు సినిమాలో ఓహో మేఘమాల అనే పాట వింటే నిజంగా అసలు మనసు ఎంత తేలిగ పడినట్టు అనిపిస్తుందో, అంత గొప్ప మాధుర్యం ఉంది లీలగారి గొంతులో. ఇందాక ఘంటసాల గారి పరిచయంతో లీలగారి కెరీర్ ఎలాంటి మలుపు తిరిగిందో చెప్తా అన్నాను కదా. ఘంటసాల గారు సిఆర్ సుబ్రహ్మణ్ గారి దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన గాయకుడిగా కంటిన్యూ అవుతూనే సంగీత దర్శకత్వం కూడా చేపట్టారని మనకు తెలుసు కదా. అలా ఘంటసాల గారు సంగీత దర్శకులు కాగానే వెతికిన మొదటి ఫీమేల్ వాయిస్ లీల గారి గురించి, మన దేశం సినిమాలో తొలిసారిగా సోలో సింగర్గా అవకాశం ఇచ్చారు ఆయన. అంతవరకు ఆవిడ కోరస్ పాడుతూ ఉండేవారు లీల గారు. అప్పటికి తెలుగు చదవడం రాని లీల గారు మలయాళంలో రాసుకుని పాడేవారనమాట. అయితే తన మెంటర్ అయిన తండ్రి కుంజమేనన్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఒప్పుకుంటారా? భాష తెలియకపోతే భావయుక్తంగా పాడలేమని ఫిక్స్ అయిన కుంజమేనన్ గారు ఏం చేశారంటే తెలుగు ట్యూషన్ పెట్టించారు లీలగారికి. అలా తెలుగు కూడా చాలా త్వరగానే నేర్చుకున్నారు లీలగారు. తర్వాత కీలుగుర్రం సినిమాలో పాడారు. లీలగారికి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా గుణసుందరి కథ. ఆ రోజుల్లో శ్రీ తులసి జయ తులసి అనే పాట రేడియోతో పాటు చాలా రికార్డుల్లో కూడా, గ్రామ్ఫోన్ రికార్డుల్లో కూడా మారుమోగుతూ ఉండేది. అలా రిపీటెడ్గా వింటూ ఉండేవాళ్ళు ఆ పాటని. ఆ రోజుల్లో అందులో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాలో ఘంటసాల లీలగారుల కాంబినేషన్లో వచ్చిన పాటలైతే మాత్రం విపరీతమైన ప్రజాదరణ పొందాయి. పాడితే లీలగారు ఘంటసాల గారు కలిసే పాడాలని ప్రేక్షకులు, వారి చేతే పాడించాలని నిర్మాతలు అనుకునేంత స్థాయికి ఎదిగారు లీలగారు ఘంటసాల గారి ప్రోత్సాహంతో. ఇంకా మాట్లాడుకుందాం పి లీల గారి నుంచి, మరిన్ని విశేషాలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఆవిడ పాడిన కొన్ని అద్భుతమైన పాటలు విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 దాటి 18 సెకండ్లు స్టూడియో క్లాక్లో టైం. పి లీల గారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఘంటసాల గారి ప్రోత్సాహంతో ఆవిడ తెలుగులో ఎంత బిజీ అయ్యారన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. పెళ్లి చేసి చూడు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ ఇలా ఎన్నో హిట్ సినిమాలు విజయా సంస్థ వారికి ఘంటసాల గారి సంగీతంలో ఆయనతో కలిసి పాడారు లీల. ఇక ఆవిడ సినీ రంగంలో నిలదొక్కుకోవడంలో ప్రధాన పాత్ర ఘంటసాల గారిదే అని చెప్పక తప్పదు. చిరంజీవులు, వినాయక చవితి, శాంతి నివాసం, లవకుశ లాంటి సినిమాల్లో పాటలన్నీ ఘంటసాల గారు సంగీతం అందించిన సినిమాలే. ఇంకా సుసర్ల దక్షిణామూర్తి గారు, మాస్టర్ వేణుగారు, టీవీ రాజు గారు, పెండ్యాల గారు, ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా ఎన్నో పాటలు పాడారు లీల. అలా అన్ని రకాల పాటలు పాడినా కూడా స్వతహాగా లీలగారికి భక్తి పాటలంటే చాలా ఇష్టమని చెప్పేవారు ఆవిడ. మరి ఇంకా మాట్లాడుకుందాం లీలగారి గురించి గుర్తుకొస్తున్నాయో మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది.

0: పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి సినీ గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉంటే అసలు ఆనాటి పాటలు, ఆనాటి కంపోజిషన్, అప్పటి సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుంది, రణగుణధ్వనులు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనసంతా తేలికపడ్డట్టుగా అనిపిస్తోంది మీకు వినిపిస్తూ, నేను వింటూ ఉంటే కూడా. ఇంకా లీల గారి గురించి మరిన్ని విశేషాలు చెప్పుకుంటే, తొలితరం గాయనని చెప్పాను కదా, అంటే సుశీల గారు, జానకి గారు రాకముందు నుంచే ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. రావు బాలసరస్వతి గారు అప్పటికే పాపులర్ సింగర్గా ఉండేవారు. అండ్ అప్పట్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు కదా. హీరోయిన్స్ అందరూ కూడా ఋషేంద్రమణి గారు కానీ, జీవరలక్ష్మి గారు, ఇలా కొంతమంది హీరోయిన్స్ వాళ్ల పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు. సరే, భానుమతి గారు అవకాశం ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ఎస్వర్ లక్ష్మి గారు, ఇలా ఎంతోమంది హీరోయిన్ కమ్ సింగర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే వాళ్ల పాటలు వాళ్ళు పాడుకునే వాళ్ళకు కూడా, అంటే ఋషేంద్రమణి గారికి, జీవరలక్ష్మి గారికి కూడా ప్లేబ్యాక్ పాడారు లీల గారు. తర్వాత సుశీల గారు, జానకి గారి రంగప్రవేశం తర్వాత లీల గారికి క్రమంగా అవకాశాలు సన్నగిల్లడం మొదలయ్యాయి. అయినా కూడా ఆవిడ బాధపడలేదు, నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే పాడతాను నేను ఇది కాకపోతే కచేరీలు చేసుకుంటాను అని చేంజ్ని ఆవిడ చాలా హిందాగా ఆహ్వానించారు. ఆవిడకు వచ్చిన పాటలు ఆవిడే పాడారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఎంత పాపులరో, అలాగే మలయాళంలో పి లీల గారు పాడిన గురువాయిరప్ప కూడా సుప్రభాతం అంత పాపులర్ అయింది. లీల గారు కేవలం గాయనిగా మాత్రమే కాదు, సంగీత దర్శకులను ఎంతమందికి తెలుసు చెప్పండి. అవును, 1968లో మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన చిన్నారి పాపలు సినిమాకి సంగీత దర్శకత్వం కూడా అందించారు లీల గారు. తర్వాత కోదండపాణి గారు కూడా ఆ సినిమాకి సహకారం అందించడంతో ఆ సినిమాకి లీల గారు సంగీతం అందించారు. సినిమా సంగీతంలో తను ఎంత పేరు తెచ్చుకున్నా, ఎన్ని వేల పాటలు పాడినా కూడా తనకు శాస్త్రీయ సంగీతం అంటేనే ప్రాణం అంటారు ఆమె. కళ్యాణి, మోహన, శంకరాభరణం, కరహర ప్రియ రాగాలంటే చాలా ఇష్టం లీల గారికి. ఇంకా చెప్తాను లీల గారి గురించి మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సుశీల గారితో కలిసి లీల గారు లవకుశ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడారు. మరి ఆ పాట విందామా? లవకుశ సినిమాలో పాట లేకుండా లీల గారి గుర్తుకొస్తున్న కార్యక్రమం పూర్తవ్వదు కదా. మీ అందరి కోసం లవకుశ సినిమాలో ఈ అద్భుతమైన పాట.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి.
2: పీలీల గారి గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా విషయాలు. ఇక 1969 కేరళ స్టేట్ అవార్డు వచ్చింది ఆవిడికి. 1992 తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. అలాగే కేరళ ప్రభుత్వం నుండే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కేరళలో పుట్టి తమిళనాడులో స్థిరపడి తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళీ, హిందీ భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు లీల గారు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశారు. సంగీతానికే తన జీవితం అంకితం చేసి ఎన్నో అద్భుతమైన పాటలు మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి 2005 అక్టోబర్ 31 స్వర్గస్థులయ్యారు పి లీల గారు. ఆమె లేకపోయినా ఆవిడ పాడిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనం. మరణానంతరం 2006 పద్మభూషణ్తో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. సినీ సంగీత పుస్తకంలో పి లీలగారి పేజీ ఎప్పటికీ సజీవంగా అలా పరిమళిస్తూనే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: నినది హృదయము కలవర పరచినది నీవేనా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12 గంటలు. ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు.

0: por ti.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ ఒక విషయం గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం మనం. విజయం ఎవరిని తేలిగ్గా వరించదు కదా, అందుకు చాలా కష్టపడాలి, చొరవగా దూసుకెళ్లడం నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవడం లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. అప్పుడు వాటిని అలవాటు చేసుకుంటూ ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. మానవుడు అనేవాడు తన చివరి శ్వాస వరకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటూనే అతను పరిపూర్ణమైన జీవితం గడపగలుగుతాడు అని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. అండ్ కొత్తదనాన్ని నేర్చుకోవడం అనగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మనకి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అని. ఖచ్చితంగా ప్రతిరోజు మార్పు అనేది ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి కొత్తదాన్ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో నేను చెప్పబోతున్నాను. ఒక పాట తర్వాత చైతన్య స్ఫూర్తిలో అసలు కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు చాలామంది కంగారు పడతారు మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. జై చిరంజీవి నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, శరవణుల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు

ప్రమాదంగా మారుతుందా? తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 08 52, 2324 08 53, మరొక నెంబరు 2955 09 23 గమనిక విన్నారు.

12:16 క్రాస్ చేసి 32 సెకండ్స్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో ఈ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయడంలో, వెల్కమ్ చేయడంలో చాలామంది వెనకడుగేస్తూ ఉంటారని చెప్తున్నాను కదా నేను. అమ్మో, కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు భయం బాబోయ్, నోట్లో నుండి మాటలే రావు, గొంతు తడారిపోతుంది, ఇలాంటి పదాలన్నీ మనం తరచు వింటూ ఉంటాం. అండ్ చాలామంది ఈ కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు భయపడతారు అంటే, ఆ కొత్త వాతావరణంలో నేను ఇమడలేనేమో అనే ఒక ఫీలింగ్, లేకపోతే చాలా వరకు కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం, చాలు నాకున్నంతలో ఇది చాలు, ఇంత వస్తే చాలు, ఇంకా వేరే వాళ్ళతో నాకేం సంబంధం, నేను హాయిగా ఉన్నాను కదా కంఫర్ట్గా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళు అంటే ఇంట్రావర్ట్స్ అంటుంటాం మనం. ఇంట్రావర్ట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు కానీ, బట్ దే ఆర్ ఎక్స్ప్రెసివ్ ఇన్ అదర్ వేస్ అనమాట. చాలామంది వాళ్ళు రాసారు, వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూపిస్తుంటారు. బట్ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఇంట్రావర్ట్స్ అన్నది సేమ్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇదే భావనతో చాలామంది తెలివితేటలు ఉన్నా కూడా వాటిని సప్రెస్ చేసేసుకుని, వాటిని సరిగ్గా యూజ్ చేయకుండా కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి మంచి లక్షణం కాదు అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. మరి కొత్తదనం అనేది ఎందుకు ఆందోళన కలిగిస్తుంది మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చక్రి కంపోజిషన్లో పెద్దాడ మూర్తి రాసిన పాటిది, బాలుగారు సుజాత పాడారు. దొంగరాముడు అండ్ పార్టీ సినిమా నుంచి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలా తెలుసు లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:24 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది. ప్రతి నిమిషం మన లైఫ్లో కొత్తదనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి మనం ఆలోచిస్తే కనుక మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు ప్రతి క్షణం కొత్త వాతావరణంలోకి అడుగు పెడుతూనే ఉంటాం. అండ్ మన శరీరంలో జరిగే నిరంతర మార్పులు కొత్త అనుభవాలను ఇస్తూ ఉంటాయి మనకి. కొత్తదనం అనేది అతి సహజమైన అనుభవం. ఎలాగైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఒక్క క్షణం కూడా పాత స్థితిలో భూమి ఉండడం లేదు కదా. మరి ఆఫ్టర్ ఆల్ ఆ భూమి మీద గెస్ట్లుగా వచ్చిన మనం ఎంత చెప్పండి. ప్రతిసారి కొత్త వాతావరణంలోకి వెళ్తూనే ఉంటుంది కదా ఎర్త్ అనేది. ఎందుకంటే సీజన్స్ మారుతుంటాయి, ఋతువులు కాలాలు ఎన్ని ఈ అనంత విశ్వంలో. అందుకే కొత్తదనాన్ని, చేంజ్ని మనం సహజ పరిణామ క్రమం, కంటిన్యూస్ ప్రాసెస్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అందుకే 5 E's ఫాలో అవ్వాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే ఎక్స్పోజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేట్ అండ్ ఎగ్జిక్యూట్ అనే 5 పద్ధతుల్ని మనం ఫాలో అయితే మన లైఫ్లో పాటిస్తే

0: మనమంతా కొత్తదనం మన నిజ జీవితంలో అతి సహజమైందని నమ్మాలి. దాన్ని వెల్కమ్ చేయడానికి సహజ సిద్ధమైన నైపుణ్యం మనలోనే దాగుందని గ్రహించాలి. అండ్ మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి, దాన్ని సాధించే శక్తి మన మెదడుకుందనే సత్యాన్ని గుర్తిస్తే ఈ ప్రపంచం మనకి దాసోహం అవుతుంది. అండ్ జరుగుతున్న రియాలిటీకి అనుగుణంగా మనం మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా నువ్వు ఎదగడానికి ఈ ప్రపంచం అవసరం, నువ్వు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు అవసరం. అలా అవసరమయ్యే విధంగా మనల్ని మనం చెక్కుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి. విత్ దాట్ పాజిటివ్ నోట్, ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. 12:40 ఈట్ ఫిట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: సమయం 12:30, తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు.

0: యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhanamantri ade roju Netherlands cherukuntaru. 2017 paryatana tarvata Pradhanamantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలగ్నమైన వేలాది మంది ఆపదమిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है।
3: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
4: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఎక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్,

దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమితార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింతగా విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 12:40 క్రాస్ చేసి 56 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి తన 90 సంవత్సరాల వైభవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలుసు కదా. ఇటీవల వాకథాన్ నిర్వహించింది, తర్వాత పల్లె పండుగ జరుపుకుంటోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారనుకుంటున్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులతో పాటు గోరటి వెంకన్న లాంటి ప్రజాకళాకారుల్ని, అలాగే గడ్డం రమేష్ గారి ఒగ్గు కథని, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీలో జరగబోతున్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఆడిటోరియంలో శ్రోతలందరూ కూడా విచ్చేయమని వివిధ భారతి ముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ అక్కడ కలుసుకుంటారు. అందరూ తప్పక రావాలని ఇదే ఆహ్వానంగా చెప్తున్నాం. ఇవాళ సాయంత్రం 6 గంటలకి పల్లె పండుగ.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఈట్ ఫిట్లో ఇవాళ వర్కౌట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా, మార్నింగ్ లేవగానే ఫిట్గా ఉండడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో వర్కౌట్స్ కూడా అంతే ముఖ్యమని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి దానికి ముందు తీసుకునే ఆహారం అంటే ప్రీ వర్కౌట్ మీల్, తర్వాత తీసుకునే ఆహారం పోస్ట్ వర్కౌట్ మీల్పై శ్రద్ధ పెడుతున్నారా లేదా? అలా చేయకుంటే సానుకూల ఫలితాలు అన్నవి లేట్ అవుతాయని చెప్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఓన్లీ కండలు పెంచడం మీదే శ్రద్ధ కాకుండా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మీ లక్ష్యం ఓన్లీ కండలు పెంచడం, ఫ్యాట్ బర్న్ చేయడం, లేకపోతే బరువు పెరగడమైనా తగ్గడమైనా ప్రీ పోస్ట్ వర్కౌట్ మీల్స్ చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి మీ డైట్లో అని చెప్తున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకునే ఫుడ్ని

నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ ఫుడే మనం ప్రీ వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకునే ఫుడ్డే మనకి విండో ఆఫ్ గ్రోత్గా చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా మనం తీసుకునే ఫుడ్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలంటున్నారు. మరి ఇవాళ ఈట్ ఫిట్లో మనం అదే మాట్లాడుకోబోతున్నాం. ప్రీ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది ఇవాళ ఈట్ ఫిట్లో మన టాపిక్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది హాయ్ నాన్న నుంచి, హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన పాట, అనంత్ శ్రీరామ్ రాసింది, అనురాగ్ కుల్కర్ణి సింధూరి కృష్ణన్ పాడిన వండర్ఫుల్ మెలోడీ. తర్వాత మరిన్ని ఫిట్నెస్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955092 3. శ్రోతలు తప్పక ట్యూన్ చేయండి. 2 గంటల

0: పదిహేను నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో. హలో డాక్టర్, ఇవాల్టి టాపిక్ అధిక రక్తపోటు లేదా హై బీపీ, తద్వారా గుండెకి ఏమైనా ప్రమాదం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు ఇవాల్టి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ గమనిక విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఈట్ ఫిట్లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొందరు ఏం చేస్తారంటే తొందరగా బరువు తగ్గాలనుకుంటారు, ఈరోజు డిసైడ్ అవుతారు, ఒక 10 రోజుల్లో తగ్గిపోవాలంటారు. పెరగడం అంత ఈజీ కాదండి, తగ్గడం కరిగించాలంటే చాలా టైం పడుతుంది మరి. అండ్ మరికొందరు ఏం చేస్తారంటే అతిగా తినేస్తారు. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం ఇదే స్ట్రెస్ ఈటింగ్ గురించి. హ్యాపీగా ఉన్నా బిర్యానీ కావాలి, సాడ్గా ఉన్నా బిర్యానీ కావాలి, ఎవరైనా ఇంటికి వచ్చినా బిర్యానీ కావాలి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా బిర్యానీ కావాలి. సరే, సందర్భం ఏదైనా బిర్యానీ మాత్రం కామన్ కదా. బిర్యానీల మీద బిర్యానీలు పట్టించేస్తుంటే మరి అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి. కాబట్టి ఈ రెండూ ప్రమాదమే. కసరత్తులు చేయడానికి శక్తినివ్వడమే కాదు, మీ మజిల్స్లో ఉన్నటువంటి ఆ మెటబాలిజం కూడా ఎలా ఉంది అని చూసుకోవాలి. దెబ్బ తినకుండా ముందు తీసుకునే ఆహారమే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే మధ్య స్థాయిలో ప్రోటీన్లు కానీ, తక్కువ కొవ్వు పదార్థాలు సమాహారంగా ఉండాలి, బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే కసరత్తులు చేస్తున్నంత సేపు మనకి ఒక శక్తినిచ్చిన ఫీలింగ్ ఇస్తాయి. అండ్ ప్రోటీన్స్లో అమైనో ఆమ్లాస్ ఉంటాయి, అవి ఏంటంటే కండరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. శరీరం ప్రోటీన్ తీసుకోవడానికి నిదానంగా జరిగేలా ఈ ఫ్యాట్స్ అనేవి చేస్తాయన్నమాట. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని నేను చెప్పాను కదా, ఈ శనగల చాట్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందంట, డైటీషియన్ సజెస్ట్ చేస్తున్నది. ఈ బ్లాక్ అండ్ వైట్ చనాలో ఈ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ మీడియంగా ఉన్నా ఈ ఫ్యాట్స్ కూడా చాలా స్వల్పంగానే ఉంటాయి. ఓట్స్లో ఏంటంటే సేమ్ ఇట్ ద సేమ్ టైం ఓట్స్ కూడా దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఓట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అయితే ఏం చేస్తాయంటే మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా కాపాడతాయి. షేక్స్ కానీ స్మూతీస్ కానీ ఎక్కువగా హార్డ్ వర్కౌట్స్ చేసేవాళ్ళు తీసుకోవాలి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు లేకపోతే అరటిపండ్లు, ఓట్స్, పీనట్ బటర్, బాదం, క్యాష్యూ నట్స్, ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటితో షేక్స్ అండ్ స్మూతీస్ చేసుకుని తాగొచ్చంట. అప్పుడు మనకి వర్కౌట్ చేసిన తర్వాత మనకు కొంచెం ఈ ఆ బడలికను తీర్చి మళ్ళీ మన బాడీలో ఉన్నటువంటి ఈ అన్ని వాటిని ఒక మళ్ళీ సమస్థితికి తీసుకొచ్చి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇంకా మాట్లాడుకుందాం, ఈట్ ఫిట్లో మరిన్ని విషయాలు ఉన్నాయి, అందుకన్నా ముందు ఒక సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: కార్తీక్ శ్రీవర్ధిని పాడిన పాటిది. థమన్ సంగీతంలో భాస్కర్ భట్ల, సాహిత్యం ఆంజనేయులు సినిమా కోసం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వన్ క్రాస్ చేసి 25 seconds ఎగ్జాక్ట్ గా. ఈట్ ఫిట్ లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాయామం చేసిన తర్వాత మీ కండరాల కణజాలను దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాను కదా. సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రోటీన్ అన్నది చాలా చాలా అవసరం. ప్రోటీన్ తర్వాతే మన బాడీకి ఏదైనా అనుకోవాలి. దీంతోపాటు శక్తి కోసం ఏం చేస్తారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ అలాగే చాలా తక్కువ మొత్తంలో ఫ్యాట్స్ తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ ఫాస్ట్ రికవరీగా పనిచేయాలి. చాలామంది వే ప్రోటీన్ అన్నదాన్ని తీసుకుంటారు, దాన్ని నీళ్లలోనే తాగాలి. చాలామంది ప్రోటీన్ పౌడర్స్ రకరకాలు వాడుతూ ఉంటారు. పాలతో తీసుకుంటే ఏంటంటే జీర్ణ ప్రక్రియ అన్నది నిదానంగా సాగుతుంది. అదే వే

ప్రోటీన్కి బదులు పాలు, అరటిపళ్ళు, గ్రిల్ చికెన్, బంగాళాదుంప, మసాలా పనీర్, ఎగ్ వైట్స్, పళ్ళు, ఖర్జూరాలు, పెసరట్టు లాంటివి లేకపోతే, అంటే పెసరట్టులో ఏంటంటే పెసళ్ళలో ఈ షుగర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఇడ్లీ దోశల్లో అయితే మళ్ళీ మనం అందులో మినపప్పు, బియ్యం వాడతాం కాబట్టి మళ్ళీ మంచిది కాదు. పెసరట్టు కొంతవరకు పర్వాలేదు అంటున్నారు. అండ్ ఉదయం వ్యాయామం చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్గా అల్పాహారాన్ని తీసుకోవచ్చు. కసరత్తులు ప్రారంభించే 10 నిమిషాల ముందు కావాలనుకుంటే గ్రీన్ టీ లేకపోతే బ్లాక్ కాఫీ తాగొచ్చు అంట. బట్ సాయంత్రం మాత్రం బ్లాక్ కాఫీ అవాయిడ్ చేయాలంటున్నారు. ఇది మెటబాలిజంపై ఆధారపడి ఉంటుంది. కసరత్తులు చేసే 1-2 గంటల ముందు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత ముందే తీసేసుకోవాలి. బట్ వెంటనే తిన్న తర్వాత వెంటనే కసరత్తులు స్టార్ట్ చేస్తే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. బట్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటంటే వ్యాయామానికి 1 గంట తర్వాత తీసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేసేవారు మన మజిల్స్ని మళ్ళా రెస్టోర్ చేయడానికి 1 గంట లోపలే తీసుకుంటే మంచిదంట. ఇవి బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మన డైలీ వర్కౌట్స్ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం, అలాగే ఫిట్గా ఉంటాం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలోనే మనం ఏది తీసుకుంటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలని చెప్తున్నారు. మరొక పాట వచ్చేస్తుంది మీకోసం. ఈట్ విట్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందు ఒక సాంగ్, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తీన్మార్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్లో రెహమాన్ రాసిన పాట, హేమచంద్ర కారుణ్య ఇద్దరు కలిసి పాడిన ఈ పాట.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ లో ఉన్నాం మనం. ఖాళీ కడుపుతో వ్యాయామం మాత్రం వద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఏమీ తినకుండా వర్కౌట్ చేస్తుంటారు, బట్ వ్యాయామం తర్వాత ఏమీ తినకుండా బ్లాక్ కాఫీ గ్రీన్ టీతో సరిపెడుతుంటారు. ఇవి రెండూ మంచిది కాదంట. దీనివల్ల ఆశించిన రిజల్ట్స్ అయితే రావు. మనం ఏ చిన్న వర్కౌట్ చేసినా మన శరీరం కార్టిజాల్ అనే హార్మోన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ కార్టిజాల్ని నియంత్రించాలంటే పోస్ట్ వర్కౌట్ మీల్ చాలా అవసరం. ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా, గ్లైకోజన్ స్టోరేజ్ ఫుల్ఫిల్ కావాలన్నా కూడా పోస్ట్ వర్కౌట్ మీల్ అన్నది చాలా చాలా కీలకం. కాబట్టి మీల్ని స్కిప్ చేయడం అనే ఆలోచనే మీ మైండ్లోకి రానివ్వద్దు అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. మంచి విషయాలు తెలుసుకున్నాం కదా ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి. Stay tuned. వన్ 120కి మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ షో టైంలో కలుసుకుందాం. ఆల్రెడీ శ్రోతలు చాలామంది నాకు వెల్కమ్ చెప్పేస్తున్నారు షో టైంకి. టైం ఉందండి, ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయండి. న్యూస్ తర్వాత షో టైంలో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని టీజీ జెన్కో సీఎండి డాక్టర్ ఎస్ హరీష్ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని మంత్రులన్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన

0: ప్రకటనలు వెలువడుతున్నాయని, యువత అందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట సమగ్ర అభివృద్దికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది కేంద్రాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రవాణా వ్యయం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేధను వాడుకోవాలని అధికారులను కోరారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ నల్గొండ యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ది చేయాలని ఆదేశించారు. సింగరేణి నిధులను స్థానిక పురపాలికల అభివృద్దికి వెచ్చించాలని, వచ్చే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనంపై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ,
1: ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. ఒక గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని కల్చరల్ శాఖ ద్వారా కొని, ఆ ప్రాంతంలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాల్లో పుస్తకాలను కొని వాటిని బహుమానంగా ఇచ్చినదిగా పుస్తకాలు చదివేట ఏర్పాటు చేస్తారు కాబట్టి.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయం చైర్మన్ రియాజ్, గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి హనుమంతరావు నియామకం ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఆయన ఇచ్చే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకుంటామని, అందరం కలిసి వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, అధికారుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎండీ పేర్కొంటూ టీజీ జెన్కో బెల్ బృందాలను అభినందించారు. ఇప్పటికే 3 యూనిట్లు అందుబాటులోకి రాగా, తాజా యూనిట్ ప్రారంభంతో రాష్ట విద్యుత్ అవసరాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్తో పాటు రైతులకు చెల్లింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల సందర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగే రివ్యూ సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రజాపాలనా ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కేకే 5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించారు.

0: నుంచి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
1: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారు, ఒక్కొక్క మేనేజర్ అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారు. అందు గురించి కేకే ఫైవ్ లో మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ కేకే ఫైవ్ మైన్స్ లో ఉంది. వారికి కూడా హైయెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన కేకే ఫైవ్ కి, హైయెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా కేకే ఫైవ్ వచ్చింది.
0: సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలను అభినందించారు. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు జూన్ 10 వరకు సాధారణ రుసుముతో, జూన్ 18 వరకు జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు 1 వారం నుండి తరగతులు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, తొలిసారి సిపి గేట్ను తమ వర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సిపి గేట్ ద్వారా ఉండదని, వాటిని దోస్తులో చేర్చినట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే 75,000 ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
2: మూడవ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం.
0: ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా 30 సెప్టెంబర్ వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర ఎగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే కోటా ఒప్పందాల ప్రకారం ఈయూ అమెరికా దేశాలకు చేసే ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఈ దోపిడీని సుబోధ్ సింగ్ అనే వ్యక్తి జైలు నుంచే ఆపరేట్ చేశాడని తెలిపారు. 82 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈ గ్యాంగ్ దోచుకెళ్లిందన్నారు. దొంగలు మొబైల్ నెట్వర్క్ వాడకుండా ప్రత్యేక యాప్స్, ఆఫ్లైన్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారని, విచారణలో తేలిందని వెల్లడించారు. వీరు నకిలీ ఆధార్ కార్డుతో ధర్మపురిలోని లాడ్జిలో బస చేసి పగడ్బందీగా రెక్కీ నిర్వహించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంకా 13 నిందితులు పరారీలో ఉన్నారని సిపి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

స్టూడియో క్లాక్ లో 120 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం స్టార్ట్ కాబోతోంది. 0402324 0852 అనే నెంబర్ మీద నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం అండ్ మీ డీటెయిల్.

0: తెలిసి పంపించాలి. ప్రతిరోజు షో టైం ఉంటుంది కదా, ప్రతిరోజు మీకు తెలిసిన విషయమే అయినా కూడా ఎవరైనా కొత్త శ్రోతలు జాయిన్ అయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మరి కాసేపట్లో రెడీగా ఉండండి.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి.
3: మరి అందరూ తప్పకుండా వస్తున్నారు కదా పల్లె పండక్కి, అందరు రావాలి. మరి ఆడ కలుసుకుందాం సాయంత్రం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ కూడా మన సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంకి వస్తున్నారు. సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ పల్లె పండుగ జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకి అందరూ అక్కడ కలుసుకుందాం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికన్నా ముందు ఒక పాట వస్తోంది. బా పాట ఎందుకు అడగండి సార్ త్వరగా అంటున్నారు, బట్ ఆ పాట వినండి జాగ్రత్తగా, ఎందుకంటే ఆ పాటలోంచే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు 0402324 0852 అనే నెంబర్ మీద మీ ఆన్సర్స్ పంపించాల్సి ఉంటుంది. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, బట్ ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. బట్ ఈ పాటలోంచే నా ఫస్ట్ క్వశ్చన్ ఉండబోతుంది, కాబట్టి సాంగ్ని జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన పాటే అది. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, ఆ సాంగ్ నుంచే క్వశ్చన్ అడుగుతాను కదా నేను. చాలా మంది నాకు పెదరాయుడు అని ఆన్సర్ పంపించారు, బట్ నేను ఆ క్వశ్చన్ అడగలేదండి. ఆల్రెడీ మీరు ఇప్పుడే వచ్చారట్టున్నారు, రేడియో ఆన్ చేసినట్టున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతున్నాను నేను, పెదరాయుడు సినిమాకి సంబంధించిన క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. పెదరాయుడు అన్న సినిమా యాక్చువల్గా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ అనమాట. రవిరాజ పిన్సెట్టి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. తమిళ్లో బాగా నచ్చి రజనీకాంత్ గారు మోహన్ బాబు గారికి సజెస్ట్ చేశారు ఈ సినిమాను తెలుగులో తీయ అని చెప్పి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు గారు భానుప్రియ గారు యాక్ట్ చేసిన ఒక సాంగ్ విన్నాం కదా, బాబా వినువు అంటూ, ఈ సినిమా తమిళ్ రీమేక్ అని చెప్పాను కదా నేను. క్వశ్చన్ ఏంటంటే, భానుప్రియ గారు తెలుగులో పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు ప్లే చేశారు? సింపుల్ క్వశ్చన్, భానుప్రియ గారు తెలుగులో ప్లే చేసిన పాత్రని తమిళ్లో ఏ హీరోయిన్ చేశారు? 0402324082కి ఆన్సర్స్ పంపించండి. మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. ఓ పాట తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. షో టైం వింటున్నారు, 1:30 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252 2324085353 మరొక నెంబరు 2955092 గమనిక విన్నారు.

ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ నేను చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు, కొంతమంది ఆల్రెడీ ముందు తప్పు పంపించి మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ పంపించారు. సరే, మొత్తానికి అయితే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతల పేర్లు చదివేస్తానని. ఇంతకీ క్వశ్చన్ చెప్పలేదు కదా, పెదరాయుడు సినిమా, అది తమిళ్ రీమేక్ సినిమా, తెలుగులో భానుప్రియ గారు పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు పోషించారు అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు వేద గారు బోయగూడ నుంచి, పద్మావతి గారు బండ్లగూడ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, అమనగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బి దివాకర్ ఉమ్మడ నుంచి, కీసర నుంచి కాంచన కిట్టు పంపించారు, తర్వాత కోటి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్ గారు, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, తర్వాత గోపీనాథ్ గారు తుకారాం గేట్ నుంచి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి గారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి, కృష్ణగీత గారు బోడుపల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి, కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద గారు అంకుషాపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు, కేవి రావు గారు, పిపి రావు గారు ఖైరతాబాద్ నుంచి, పద్మావతి గారు బోయగూడ నుంచి, వేద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆల్రెడీ చదివాను నేను, మళ్ళీ పంపారు, శంకర్ భీమ్గల్ నుంచి, తర్వాత కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, ఇంకొక శ్రోత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్బు, హీరోయిన్ ఖుష్బు గారు భానుప్రియ పోషించిన పాత్రని తమిళంలో పోషించారు. శరత్ కుమార్ గారు డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా తమిళ్లో ఫస్ట్ తీశారు, కెఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేశారు. సౌందర్య గారు పోషించిన పాత్రని మీనా గారు పోషించారు తమిళ్లో, కొంతమంది మీనా అని కూడా ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఖుష్బు. సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. సెకండ్ క్వశ్చన్ కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్, ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఫిల్మ్ నాలెడ్జ్ బాగా ఉన్న శ్రోతలకైతే చాలా చాలా ఈజీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్ ఉన్నారు కదా, విక్రమ్ అపరిచితుడు, మల్లన్న, అలాగే ఐ ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసిన విక్రమ్ స్టార్ అవ్వడానికన్నా ముందు కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా ప్లే చేశారు మీకు గుర్తుండుంటే. క్వశ్చన్ ఏంటంటే, విక్రమ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, 90s సినిమా అది, మీకు గుర్తుంటే ఈజీనే బట్ కొంచెం ఆలోచించండి, తట్టేస్తుంది మీకు ఆన్సర్. హీరో విక్రమ్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి నటించిన సినిమా పేరేంటి, ఆలోచించండి, ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి. కరెక్ట్ ఆన్సర్, మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద

షో టైం వింటున్నారు. 1:46 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో షో టైంలో నేను సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది. కొంచెం క్రిటికల్ క్వశ్చన్ గా అడగడం జరిగింది, బట్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. మన శ్రోతలకి చాలా మంచి ఫిల్మ్ నాలెడ్జ్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్, ఇందాక మల్లన్న నుంచి సాంగ్ విన్నారు కదా, హీరో విక్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు 90s ఒక మూవీలో కలిసి యాక్ట్ చేశారు, ఆ సినిమా పేరేంటి అని అడిగారు నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది శ్రోతలు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష్ కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుంచి కరెక్ట్ ఆన్సర్, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, రంజిత్ సంధ్య కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, డోర్నాల సుదర్శన్ అంకుషాపురం నుంచి, చిక్కా చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుంచి, పున్నా వెంకటేశం హేమలత, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత రామ్ ప్రసాద్, సుగుణ, రామ్ చరణ్, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, పద్మావతి, శ్రీనివాస్, ఇంద్రానగర్, కన్నాజీగూడ నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకొక కరెక్ట్ ఆన్సర్ మనకి టైంలోనే పంపించారు ద్రోణం రాజు, సూర్యశ్రీ గారు కౌకూర్ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1993 విడుదలైన సినిమా అక్కపెత్తనం చెల్లెలి కాపురం, గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది. జయసుధ గారు అండ్ అపర్ణ సుందరకాండ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ యాక్ట్ చేసిన సెకండ్ సినిమా అనమాట అది, అక్కపెత్తనం చెల్లెలి కాపురం. అందులో విక్రమ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 93 వచ్చింది ఆ సినిమా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, స్టే ట్యూన్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3

ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో హై బీపీ అధిక రక్తపోటు అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకి ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085323, 2324085293, ఈ నెంబర్స్ పైన ఫోన్ చేసి ఈ హై బీపీ గుండెకు ఎంతవరకు ప్రమాదం అనే అంశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారి ఇచ్చే సలహాలని స్వీకరించండి. మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోండి. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో గమనిక విన్నారు. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, రెడీ అయిపోండి. ఈ మధ్య ఒక న్యూస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అది రెగ్యులర్గా ఫాలో అయితే గనక మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, మొత్తం 7 సీఎంలతో నటించిన ఏకైక నటి ఎవరు? మొత్తం 7 సీఎంలు అంటే సినిమాల్లో నటించి తర్వాత సీఎంలు అయిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం 7 ఆవిడ నటించారు, ఆవిడెవరో కనుక్కొని ఆన్సర్ పంపించండి. టైం తక్కువ ఉంది, 0402324085 చిన్న పాట వినేసి ఆన్సర్ రివీల్ చేస్తాను.

ఒకే ఒక నటి ఎవరు, అది తమిళ్ తెలుగు ఇండస్ట్రీ కలిపి నేను క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో విజయ్, ఎవరైతే జోసెఫ్ విజయ్ రీసెంట్గా తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో తర్వాత దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి, కార్తిక్ వేదవల్లి పంజాగుట్ట నుంచి, తర్వాత నందిపేట నుంచి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి డాక్టర్ వెంకన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు బెల్లంపల్లి నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి విజయనగరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు పేరు రమణ రాజేశ్వరి గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు వెంకటేష్ గారు, ఫరీద్ గారు నందిపేట నుంచి, జాపా భూమేశ్వర్ వెల్లుల్ల అచ్చి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉమ్మేడ నుంచి దివాకర్ గారు, క్షేమమ్మ శ్రీ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బోయగూడ సికింద్రాబాద్ నుంచి వేద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి అనంత్ గారు, రంజిత్ సంధ్యా కుబేర్ నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అంకుషాపూర్ నుంచి దోర్నాల్ సుదర్శన్ గారు, పార్సీగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం మంగ గారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడర్ నుంచి అప్పలరాజ్ గారు, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి గారు, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు.

ఎస్, మన శ్రోతలు చాలా వరకు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తాను నేను. ఆల్రెడీ నేను క్వశ్చన్ అడగడం జరిగింది, మొత్తం 7 సీఎంలతో నటించి

కరెక్ట్ ఆన్సర్ మనోరమ గారు. మనోరమ గారు మొత్తం 7 సీఎంలతో యాక్ట్ చేశారు ఆవిడ. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, విజయ్, అలాగే స్టాలిన్ కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. స్టాలిన్, ఇంకొకళ్ళు సీఎంగా పనిచేసిన, తమిళనాడుకి సీఎంగా పనిచేసిన వాళ్ళు, మొత్తం 7 సీఎంలతో మనోరమ గారు యాక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారనమాట. కరెక్ట్ ఆన్సర్ మనోరమ. ఈరోజు షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాళ్టి షో టైం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం హైపర్ టెన్షన్, అలాగే బీపీ, అసలు ఇవి ఎలా ఉంటాయి, వీటిని హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, ఇవి గుండెకు మరి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి, మరి అసలు వీటి వల్ల గుండెకు ప్రమాదం ఉందా, లేదా ఇతర సమస్యలు కూడా ఏవైనా

0: వాటితో పాటుగా లింక్ అయి ఉంటాయా అనే అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేయటానికను డాక్టర్ వి రామచంద్ర గారు, వీరు మరి హైదరాబాద్లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ఉన్నారు, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వారు మీతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో ఉంటారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 0402-234-0853 ఇంకొక నెంబర్ కూడా ఉందండి, మొత్తం 3 నెంబర్స్ ఉంటాయి. అలాగే 0402-234-0953 ఈ 3 నెంబర్ల దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ వి రామచంద్ర గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈరోజు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, బీపీ అంటే ఏమిటి, వీటికి మరి ద్వారా ఇవి మన గుండెకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా, ఈ అంశాలు మాట్లాడుతుంది. ఎందుకు ప్రత్యేకంగా హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ అంశాన్ని కూడా మనం ఈ నెల 17వ తేదీ నాడు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ టెన్షన్ డేగా జరుపుకోబోతూ ఉన్నాం. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి వింటూనే ఉంటాం కదా, బీపీ అని అదని ఇదని. అయితే విషయాలన్నీ కూడా ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వి రామచంద్ర గారు ఉన్నారు, వారిని అడిగి మనం విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే మేడం.
0: సార్, ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్, బీపీ అసలు ఏంటి సార్ ఇవి, అంటే రెండింటికి లింక్ ఉందా, రెండు వేరు వేరా, దీనివల్ల అసలు మనిషికి వచ్చే ప్రమాదం ఏంటంటారు?
1: సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అంటే ఏంటి, మనకి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అయితేనే సెల్స్ అనేవి లైవ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉందనుకోండి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఫ్యూ సెకండ్స్ ఆగిపోతే, ఒక 3-4 సెకండ్స్ ఆగిపోతే మనం స్పృహ పడిపోతాం. ఎవ్రీ మినిట్ కార్డియాక్ అరెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ ఆగిపోతే సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో ఎవ్రీ మినిట్ 10% ఆఫ్ పీపుల్ విల్ డై, విచ్ మీన్స్ ఇన్ 10 మినిట్స్ బ్రెయిన్కి ఇంకా రికవరీ అనేది ఉండదు, సర్క్యులేషన్ ఆగిపోతే. సో ఈ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఒక 4 అంతస్తుల మేడ ఉంది, దాని లోపల వాటర్ అంతా సర్క్యులేట్ చేయడానికి మీకు ఒక పంప్ ఉంటుంది, ఆ పంప్ మనకి హార్ట్, అక్కడ ఆ పంప్ జనరేట్ చేస్తుంది ఒక ప్రెషర్, దాని ప్రెషర్ హెడ్ అంటాం, దాని ద్వారా నీళ్లు పైకెక్కుతాయి మళ్ళీ కిందకి వస్తాయి, ఆ ప్రెషర్ హెడ్ మన బాడీ లోపల బ్లడ్ ప్రెషర్.
0: ఓహో,
1: ఓకే. సో
0: రక్తం సరఫరాకి ఉపయోగపడేటువంటి ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని బ్లడ్ ప్రెషర్.
1: సో బ్లడ్ ప్రెషర్ లేకుండా లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో చాలా మంది నాకు బీపీ లేదంటారు, నాకు బీపీ లేదండి అంటారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాం. సో నార్మల్ అంటే ఏంటి, ఒకప్పుడు యావరేజ్ ఈజ్ నార్మల్ కింద తీసుకునేవాళ్ళు, అంటే యావరేజ్ ఒక 100 మందికి బీపీ కొలిసి వాళ్ళ లోపల ఇంతకన్నా తక్కువ అయితే బీపీ తక్కువ ఉంటాం, ఇంతకన్నా ఎక్కువ అయితే బీపీ ఎక్కువ ఉంటాం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి తెలుసు ఏంటంటే హైపర్ టెన్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా 110/75, అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ వస్తుంది, అది 110-115 ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే హార్ట్ రిలాక్స్ అవుతా ఉన్నప్పుడు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి, ఎవర్టిక్ వాల్వ్ అంటారు, అప్పుడు బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, కింద బ్లడ్ ప్రెషర్ అది 80 దాటకూడదు, 80 కూడా ఉండకూడదు, 80 కన్నా తక్కువే ఉండాలి. అందుకని కొన్ని సంవత్సరాల క్రితం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120-80 కన్నా తక్కువ ఉండాలి, మీకు 80 ఉన్నా సరే అది ప్రీ హైపర్ టెన్షన్ కింద లెక్క. అలాగే 130-80 కన్నా ఎక్కువ ఉంటే అది హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉన్నట్టే. సో ఈ పారామీటర్స్ కనుక మనం వాడితే లోకంలో సగానికి సగం మంది పాపులేషన్ ఈజ్ హైపర్ టెన్సివ్. కానీ వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఎందుకంటే 110 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, 130 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, 130 ఉన్న వాళ్ళకి 2 రెట్లు హార్ట్ అటాక్లు ఎక్కువ. సో 80 ఉన్న వాళ్ళకి వర్సెస్ 90 ఉన్న వాళ్ళకి కింద బ్లడ్ ప్రెషర్, 90 ఉన్న వాళ్ళకి 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్, ఇది మనకు చాలా సంవత్సరాలు తెలుసు. సో యావరేజ్

0: ఈజ్ నాట్ నార్మల్, ఏ హోల్ పాపులేషన్ కెన్ బి డిసీజ్డ్.
1: ఓహో, సాధారణంగా ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే.
0: అవును. సో దీంతో మనకు తెలిసేది ఏంటంటే లైఫ్ స్టైల్ మారిన కొద్దికి సమ్ డిసీజెస్ బికమ్ ఎపిడెమిక్ ప్రపోర్షన్స్, అంటే మెజారిటీ విల్ హ్యావ్ దట్ డిసీజ్. హైపర్ టెన్షన్ కూడా అలాంటిదే, సగానికి సగం మందికి బ్లడ్ ప్రెషరు 120-80 కన్నా ఎక్కువ ఉంటుంది. అది కూడా మేము చూసేవాళ్ళం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఈ పథకం మొదలుపెట్టినప్పుడు మేమందరం విలేజెస్కి వెళ్ళి చూసేవాళ్ళం. అప్పుడే ఈ కొత్తగా ఈ ఐటీ కంపెనీస్ మొదలైనవి, దిస్ వాజ్ అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్. ఐటీ కంపెనీలో 20-30-40 సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి 140/90 ఉండేది. అలాగే మేము ఆ రూరల్ ఏరియాస్కి వెళ్తే ప్రతి ఒక్కరికి 110/70 ఉండేది. సో అది తేడా. సో దీనికి మనకు తెలిసేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి.
1: హలో,
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మాట్లాడండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం మేడం.
1: మాట్లాడండి, డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి.
2: సార్ ఇప్పుడు నాకు బీపీ ఉంది, అయితే నేను టెర్మసాల్టిన్ 40 mg గోళీలు ప్రొద్దున పరిగడుపునా, అంటే ముఖం గడుకోగా నేసుకుంటా.
0: ఓకే,
2: అయితే ఈ గోళీలు శాశ్వతంగా వాడల్లా, బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా?
0: ఓకే, సో చాలా మంచి క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. టూ థింగ్స్.
2: అయితే ఇంకొక విషయం సార్,
0: రైట్,
2: ఇప్పుడు ఈ గోళీలు వాడుతూ వాడుతూ బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా, లేకుంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెకప్ చేపించుకున్నల్లా?
0: అదే అదే
2: అనే విషయాన్ని అడగదలుచుకున్నా అడిగినా సార్.
0: ఓకే, మంచి క్వశ్చన్ అండి, మీకే కాదు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్. టూ థింగ్స్ అడుగుతారు. ఒకటి ఏంటంటే అసలు బీపీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారా ఎప్పుడు మొదలు పెట్టాలి? మనం ఇందాక అనుకున్నట్టు 120/80 కన్నా ఎక్కువ సగానికి సగం మంది పాపులేషన్ ఉంటే వాళ్ళందరూ మందులు వాడాలని ఏమి లేదు. వాళ్ళు వేరే లైఫ్ స్టైల్ ద్వారా బీపీ తగ్గించుకోవచ్చు. దాని సంగతి మనం తర్వాత వాడదాం, మాట్లాడదాం. ఇప్పుడు మందులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దీనికి ఒకటి చాలా ఇంపార్టెంట్, లీగసీ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే చాలా మంది బ్లడ్ ప్రెషర్.
2: సార్ సార్ ఒకసారి ఒక్క నిమిషం. అయితే నాకు లెఫ్ట్ సైడ్ భుజము నరం గుంజింది సార్, నరం మీద నరం ఎక్కింది అని చెప్పి నరల డాక్టర్ అన్నాడు నిజామాబాద్ లో.
0: దానికి దీనికి సంబంధం లేదండి.
2: అయితే పోయిన తర్వాత అన్ని చెకప్ చేసిండు, చెకప్ చేసి నీకు బీపీ ఉన్నది బాబు వాడాలని చెప్పిండు. మళ్ళా రెండవసారి రమ్మన్నాడు, రెండవసారి కూడా పోయినా. పోయిన తర్వాత ఎప్పటిదాకా వాడాలని అడిగితే జీవితాంతం వాడాలని చెప్పి కర్ణాటక డాక్టర్ నిజామాబాద్ లో ఉండి పెట్టిండు ఆ సార్ అన్నాడు.
0: మంచి పాయింట్ చెప్పారండి. దీంతో రెండో పాయింట్ ఏంటంటే తెలిసేది, బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేస్తే, మనం కనుక బీపీ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తే తెలిసే నంబరు అదే వ్యాధి, అంతే తప్ప దానికి ఏమి సింటమ్స్ ఉండవు. మీరు చూడండి, వేరే సింటమ్ కోసం వెళ్తే ఆయన బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే బీపీ ఎక్కువ ఉందని తెలిసింది. సో అందరికీ కూడా అంతే, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా 20 సంవత్సరాల ఏజ్ నుంచి ఆర్ ఈవెన్ దానికన్నా ముందు నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి మెజర్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు మందులు లైఫ్ లాంగ్ వాడాలా అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాలి. కాకపోతే మీరు ఇలోపుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయగలిగారు అనుకోండి, మీరు ఉప్పు బాగా తగ్గించారు, బరువు తగ్గారు, ఆల్కహాల్ ఆపేశారు, డైలీ ఎక్సర్సైజ్ చేశారు, డైలీ 30 నిమిషాలు మెడిటేషన్ చేశారు, ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 mm తగ్గొచ్చు. అప్పుడు మీరు గ్రాడ్యువల్లీ మందులు చూసుకుంటా మీ ఇంట్లోనే బీపీ మెజర్ చేసుకోవచ్చు. ఇంట్లో మెజర్మెంట్స్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ మధ్య ఉమ్రాన్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మీరు ఇంట్లోనే హాయిగా మెజర్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ 130/80 ఆ లెవెల్ కన్నా తగ్గుతుందంటే మందులు తగ్గించుకుని గ్రాడ్యువల్లీ ఆపేయచ్చు. మా ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ పేషెంట్స్కి మందులు ఆపేస్తాం లైఫ్ స్టైల్ ద్వారా. కాకపోతే దీనిలో ఒక స్మాల్ ఇది ఉంది, ఏంటంటే చాలామంది మందులు స్టార్ట్ చేయకుండా మేము ముందు లైఫ్ స్టైల్ చేస్తామండి అని ఒక 10-15 సంవత్సరాలు ఆ బీపీని అలాగే ఉంచుకుంటారు వాళ్ళ బాడీలో. దాంతో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే తర్వాత మీరు ఎంత మందులు వాడినా సరే సరిగ్గా పనిచేయదు. దీన్నే లీగసీ ఎఫెక్ట్ అంటారు. అంటే మీరు ముందే ఏదన్నా వ్యాధిని బాగా కంట్రోల్ చేస్తే మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత దాన్ని కంట్రోల్ చేయకపోయినా సరే దాని మూలాన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. వేరే ముందు వ్యాధి ఉంది మీకు, నేను అనేది ఏంటంటే
2: ముదిరినట్టే కదా వ్యాధి. ఇప్పుడు దాన్ని అట్టనే ఒత్తిడి పెట్టి అట్టనే ఉంటే రక్త నల్లాలన్నీ గట్టిగా పడతాయంటే వ్యాధి ముదిరినట్టే ఇక వాడకపోతే గోళీలు.
0: లేదు లేదు, నేను అలా అంటలేదు కదా. మీకు వ్యాధి ముదిరిందా లేదా అని మీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, నేను ఇందాక చెప్పాను చూడండి, మెయిన్గా బరువు తగ్గడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఉప్పు తాగేసి

0: ఇవన్నీ చేస్తా అంటే మీకు బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా తగ్గిపోతా అనుకోండి, మీకు వ్యాధి ముదరలేదన్నమాట, మీరు మందులు ఆపేసుకోవచ్చు. సో వ్యాధి ముదిరిందంటే ఏమవుతుందంటే మీరు ఏం చేసినా సరే మందులు ఆపలేరు, ఆ పరిస్థితికి వెళ్ళారో లేదో నాకు తెలియదు. మీకు ఎన్ని సంవత్సరాలు దానిలో ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాలు మీకు బీపీ తెలియకుండానే మీ లోపల హైపర్ టెన్షన్ అనే వ్యాధి దాక్కునుంది సైలెంట్ కిల్లర్గా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే బ్లడ్ ప్రెషర్ మీరు ముందు నుంచి ప్రతి సంవత్సరం మెజర్ చేస్తున్నారనుకోండి, దాన్ని రాగానే దానికి తగిన లైఫ్ స్టైలు, లైఫ్ స్టైల్తో తగ్గకపోతే మెడిసిన్ స్టార్ట్ చేసుకోవటం, లైఫ్ స్టైల్స్ బాగా మీరు కరెక్ట్గా చేస్తుంటే నెమ్మదిగా మెడిసిన్స్ ఆపేసి మళ్ళీ విత్డ్రా చేయటం కూడా జరుగుతుంది. ఇది డయాబెటీస్లోనూ అవుతుంది, బ్లడ్ ప్రెషర్లో ఇంకా తేలిగ్గా అవుతుంది.
1: సార్ ఇప్పుడు టెర్మసాల్టిన్ 40 mg గవర్నమెంట్ లో ఇస్తారు కదా, దానికి ప్రైవేట్ దానికి ఏమైనా తేడా వ్యత్యాసం ఉంటుందా, లేకుంటే అది ఇది ఒకటే పని చేస్తుందా?
0: తెలీదండి నాకు, ఎవరు రీసెర్చ్ చేసి చూడలేదు కదా, నేనైతే చూడలేదు. మా ప్రాక్టీస్ లో మేము చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు గవర్నమెంట్ ఇచ్చిన మందులు, జనరిక్ మందులు అన్ని కూడా బాగానే పనిచేస్తాయండి. దానిలో ఏమన్నా చేంజెస్ కొంచెం కొంచెం తేడాలు ఉంటాయో చాలా కష్టం చెప్పడం. అంటే అది పనిచేయటమే కాకుండా దాని లోపల ఉన్న ఎక్సిపియంట్స్ అని ఉంటాయి, అంటే దాని సైడ్ ఎఫెక్ట్లు వేరే రాకుండా అవన్నీ కూడా మరి అదంతా ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేయాలి.
1: సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గోళీలే వాడుతున్నాను సార్, ఇప్పటిదాకానైతే నాకు ఏమి ఇబ్బంది లేదు, సాఫీగానే సాగుతున్నది జీవితం.
0: మంచిదే, కరెక్ట్, వాడండి అదే మీకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ తగ్గటం.
2: అవునండి, మీరు వాడుతున్నారు కదా, మీకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా?
1: అదే
2: కాకపోతే డాక్టర్ గారు అన్నట్టు ఏంటంటే రెగ్యులర్ చెకప్ అయితే చేయించుకోవాలంటున్నారు. కంపల్సరీగా బీపీ అనేది రెగ్యులర్ చెకప్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి మందులతో.
1: బీపీ చెకప్ చేయించుకుంటే 90/120 ఉన్నది మేడం,
0: కిందది 80 కన్నా తక్కువ ఉండాలండి. మీరు 90 అంటున్నారు కదా, 90 ఉండకూడదు, 80 కన్నా తక్కువ ఉండాలి. అది మీరు ఇంటిలో మెజర్ చేసుకుంటే తప్ప కరెక్ట్గా రాదు. చాలాసార్లు మీరు హాస్పిటల్కి నడుచుకుంటా వెళ్ళి ఇమీడియట్లీ చూసి, లేకపోతే అక్కడ మీకు ఆ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేక రిలాక్స్ అవ్వలేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో మీరు ఇంట్లో చూసుకుంటేనే అదే కరెక్ట్ బ్లడ్ ప్రెషర్.
2: అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఇంట్లో రెగ్యులర్గా చెకప్ చేయండి, అంటే చెక్ చేసుకుంటూ ఉండండి బీపీ. అలాగే ఇంకొకటి ఏంటంటే మందులు వాడుతూ కూడా లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం ద్వారా మరి కొంతవరకు దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. డాక్టర్ సలహాతోటి మీరు చేయొచ్చు. హలో, శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ అలాగే బ్లడ్ ప్రెషర్ బీపీ, మరి ఇవి గుండెకు ప్రమాదమా అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. వారు మీకు సమాధానం ఇస్తారు మీరు ఏదన్నా సమస్యను తెలియజేసినట్లయితే. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ వి రామచంద్ర గారితో మాట్లాడవచ్చు. సార్ ఇప్పుడు మనము హైపర్ టెన్షన్ అంటున్నాం, అసలు హైపర్ టెన్షన్ మనం ఎలా చెప్పుకోవచ్చు సాధారణ జీవితంలో?
0: హైపర్ టెన్షన్ అనేది ఒక మెజర్మెంట్, మీ హైట్, మీ హైట్ ఎలా చెప్తారు మెజర్ చేస్తే చెప్తారు, బరువు ఎలా చెప్తారు మెజర్ చేస్తే చెప్తారు, అలాగే బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే 120/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్, ఆర్ 130/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. తప్ప దానికి ఏమీ సింప్టమ్స్ ఉండవు. 95% ఆఫ్ కేసులో ఏమీ సింప్టమ్స్ ఉండవు. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలుస్తుందండి, నాకు తలనొప్పి వస్తుంది, నాకు బీపీ పెరిగినప్పుడు అంటారు. వీళ్ళల్లో కూడా వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు హాయిగా ఉన్నప్పుడు తీసుకున్న మెజర్మెంటే కరెక్ట్,
2: అంటే మనం ప్రశాంతంగా ఉన్నా
0: కరెక్ట్. మీకు ఏ మోకాళ్ళ నొప్పులు ఉన్నా తలనొప్పి ఉన్నా మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువే చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ మూలాన తలనొప్పి రావట్లా, తలనొప్పి మూలాన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది టెంపరీగా.
2: శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో
3: హలో
0: హలో మేడం, చెప్పండి.
3: నమస్తే సార్.
0: నమస్తే మేడం.
3: ఇక్కడ హైదరాబాద్ నుంచి.
0: ఓకే.
3: మా వారికి బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది. షుగర్ గురించి మాట్లాడచ్చా సార్?
2: లేదమ్మా, ఇది బీపీ గురించి మాట్లాడుతున్నాము, డాక్టర్ కార్డియాలజిస్ట్ సార్.
3: అయితే సార్ బీపీ ఉంది, చాలా సంవత్సరాల నుంచి టాబ్లెట్ వాడుతున్నాను.

0: ప్రోలో మ్యాట్
1: ఓకే
0: AM50
1: ఓకే
0: అయితే నార్మలే ఉంది. ప్రతిసారి చెకప్ చేయించుకున్నా నార్మలే ఉంటుంది.
1: ఓకే
0: అయితే ఇది షుగర్ కూడా ఉంది, దానివల్ల ఏమన్నా రెండుకి ఎఫెక్ట్ ఉంటుందా హెల్త్కి అని.
1: సరే మేడం. అంటే ఇక్కడ మేడం బీపీ గురించే మాట్లాడమన్నారు, కానీ మీరు మీకున్నది కామన్ ప్రాబ్లం ఏంటంటే బీపీ షుగర్ ట్విన్స్ దే రన్ ఆల్వేస్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటుంది.
2: కమల పిల్లలు అంటారు,
1: కమల పిల్లలు అంటారు. షుగర్ ఉన్న వాళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎప్పుడోకప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువే ఉంటుంది, అంటే బీపీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అనేది ఒకటి ఉండదు. మీకు ఎంత ఉందో దానిలో సగానికి సగం తగ్గించుకోవటం వలన హార్ట్ అటాక్స్ బాగా తగ్గించవచ్చు. అలాగే మీ బ్లడ్ ప్రెషర్తో వేరే ప్రమాదకరమైన అంశాలు, అంటే హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి ప్రమాదకరమైన అంశాలు ఏంటి, బ్లడ్ ప్రెషర్ షుగర్ మెయిన్గా. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, 130-80 కన్నా తక్కువ ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2-3 ప్రమాదకరమైన అంశాలు ఉన్నప్పుడు మెయిన్గా మనకి బ్లడ్ ప్రెషర్ బాగా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ బాగా తగ్గించాలి.
0: సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ.
2: అంటే సార్ ఒక్కసారి అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది లేదా హైపర్ టెన్షన్ అనేది ఒక మనిషిలో చూసినప్పుడు మనము దాన్ని అంటే ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు, అంటే ఇది వయసును బట్టి తేడా ఉంటాయా, లేకపోతే పరిస్థితులను బట్టి, లేకపోతే ఆహారపు అలవాట్ల, అంటే మీరు లైఫ్ స్టైల్ ఇది అన్నారు.
1: రైట్. సో బ్లడ్ ప్రెషర్ కారణాలేంటి అంటే హైపర్ టెన్షన్ కారణాలేంటి, బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎందుకు మనందరికీ పెరుగుతుంది. సో మెయిన్గా 4-5 కారణాలు ఉంటాయి. 1, వెయిట్ ఎక్కువ ఉంటాం. ఇందాక నేను చెప్పాను చూడండి, మీరు 2 అంతస్తులకి ఒక పంపు కొన్నారు, ఇంకొక 2 అంతస్తులు ఇల్లీగల్గా వేసేసారు మీరు. ఇప్పుడు 4 అంతస్తులు పైకి వాటర్ ఎక్కించాలంటే మీ పంపు పెద్దది ఉండాలి, అంటే హార్ట్ మసిల్ థిక్కెన్ అయిపోతుంది, అలాగే ప్రెషర్ హెడ్ కూడా ఎక్కువ ఉండాలంటే బీపీ కూడా పెరిగిపోతుంది. సో బరువు పెరిగిన కొద్దికి ప్రపోర్షనేట్గా బీపీ పెరుగుతుంది. సో బరువు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మానసిక ఒత్తిడి. మెంటల్ టెన్షన్ వచ్చినప్పుడు రక్తనాళాలన్నీ చిన్న చిన్న రక్తనాళాలన్నీ కుంచుకుపోతాయి. అలాగే ఆపోజిట్ మీరు కనుక మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రక్తనాళాలన్నీ ఓపెన్ అయ్యి మీకు నదికి ట్రిబ్యూటరీస్ అన్నీ ఓపెన్ అయినాయి అనుకోండి, మెయిన్ నదిలో ఎలా లెవెల్ తగ్గిపోతుందో అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సేమ్ ఉప్పు, ఉప్పు మూలాన ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. మీకు నదిలో లెవెల్ పెరిగినట్టు ఆ వాల్యూమ్ పెరగటం, ఆర్టరీస్ అన్నీ మోర్ సెన్సిటివ్ అయిపోవడంతో ఉప్పు ఒక మేజర్ కాజ్ బ్లడ్ ప్రెషర్ ఉండటానికి. సో మెయిన్గా ఈ 4 కారణాలు కాకుండా, అంటే బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ ఓపెన్ అవుతాయి, మీకే తెలుస్తుంది. అంతా ఒక రకంగా వేడిగా ఉంటుంది, కొంచెం చెమట పడుతుంది, స్కిన్ అంతా వార్మ్గా అయిపోతుంది. సో సేమ్ అనలాగి ఎలాగంటే మనకి నదికి ట్రిబ్యూటరీస్ అన్నీ ఓపెన్ అయినప్పుడు ఎలాగైతే నదిలో ప్రెషర్ తగ్గిపోతుందో, హైట్ తగ్గిపోతుందో, అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు తీసుకోవటం ఎక్కువ, ఎక్సర్సైజ్ లేకపోవటం, మానసిక ఒత్తిడి, సో ఈ మెయిన్ కారణాలు. దీంతోపాటు నిద్ర సరిగ్గా లేకపోవటం, గురక ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్కి. సో ఈ 5 కారణాలు మనం ఈ రివర్స్ చేయగలిగామనుకోండి, బ్లడ్ ప్రెషర్ నార్మల్లీ తగ్గుతుంది.
2: శ్రోత లైన్లో ఉన్నారు సార్,
3: మాట్లాడండి. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
3: నా పేరు అశోక్ అండి. మాది 66 ఇయర్స్ అండ్ 2007 నుండి నేను బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ కూడా వచ్చి షుగర్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను సార్.
1: ఓకే.
3: కానీ ఇప్పుడు ఈ మధ్యలో కంట్రోల్ ఉండలేదు బీపీ. అది చర్మా 40 వేసుకుంటున్నాను, టిల్నిటిపిన్ ఒకటి 10 mg, మళ్ళీ ఇంకో 10 mg నైట్ లో వేసుకుంటున్నాను. అదంతటి బీపీ ఎప్పుడు కూడా నాది 148-150 అలా ఉంటుంది, 90 ఉంటుంది. తర్వాత పల్స్ రేట్ ఏమో చాలా డౌన్ చూపిస్తుంది, 57 ఒక్కోసారి 55 కూడా చూపించిన టైం ఉంది. ఎవ్రీ టైం ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉంటాను, వాకింగ్ అవుట్ చేస్తున్నాను. షుగర్ మాత్రం 128 ఫాస్టింగ్ లో ఉన్నా 160 అట్లా వస్తుంది. దీని మధ్య 4 ఇయర్స్ కింద నాది కొద్దిగా క్రియాటిన్ పెరిగింది సార్, 1.7. ఆ తర్వాత నాకు 1.2, 1.3, 1.5, మళ్ళీ రీసెంట్ గానేమో 1.7 వచ్చింది.

0: ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నాకు. ఏజ్ నాది మొదటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ గా వాకింగ్ అవుట్ చేస్తున్నాను సార్, అట్లీస్ట్ 40 మినిట్స్ అట్లా వాకింగ్ చేస్తూ ఉంటాను. షుగర్ మాత్రం జనరల్ గా కంట్రోల్ లో ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఏమంటారు అంటే మీరు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మీ క్రియాటిన్ పెరుగుతుంది, వాటర్ ఎక్కువ తీసుకోవాలా అని. ఒకసారి నిమ్స్ లో గంగాధరయ్య గారు అని డాక్టర్ ఉన్నారు, ఆయన చెప్పాడు అనమాట వాటర్ ఎక్కువ తాగడం కూడా మీకు అవుట్పుట్ ఆఫ్ వాటర్ 4.5 లీటర్స్ వచ్చింది, అది కూడా చూసుకోండి అది ఇది చెప్పాడు. దీనికి ఏమన్నా మాకు రెమెడీ చెప్పగలుగుతారా సార్?
1: రైట్ అండి. సో మీరు అన్నారు చూడండి, మెయిన్ మీకు రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఉంది. రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటే 3 మందులు వాడినా సరే బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిన లెవెల్కి రావట్లేదు అని. సో దీనికి మెయిన్గా ఒక 4-5 కారణాలు ఉంటాయి. ఒకటేమో బరువు ఎక్కువ ఉండటం, గురక ప్రాబ్లము, ఎక్సర్సైజ్ లేకపోవటం, మెంటల్ టెన్షన్, ఇవి కాకుండా మీరు ఎలాగో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటున్నారు, మిగతా చూసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఒకటి మెయిన్ ప్రాబ్లం. సో కిడ్నీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? షుగర్ మూలాన, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం మూలానే వస్తుంది. కానీ ఒకసారి క్రియాటినిన్ పెరిగిన తర్వాత ఆ వాటర్ ఉప్పు ఎక్కువ అక్యుమిలేట్ అయిపోవటం మూలాన మీ బాడీ లోపల బ్లడ్ ప్రెషర్ అనేది కష్టం కంట్రోల్ చేయటం. కానీ దానికి మందులు ఉన్నాయి, మీరు ఇంకొక మందు యాడ్ చేయటం, ఇంకో 2 మందులు యాడ్ చేయటం ద్వారా ఈజీలీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయవచ్చు, చేయాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీలు ఇంకా చెడతాయి. దీనిలో మనకు తెలిసేది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్, హైపర్ టెన్షన్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్. సో ఏదన్నా సరే ఇదంతా మన కిడ్నీ ఫెయిల్యూర్ ఏదో వచ్చే ముందే దాన్ని మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తే అసలు ఆ ప్రాబ్లం రాదు. మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది కాబట్టి మీరు వేరే మందుల ద్వారా ఇంకా కూడా కంట్రోల్ చేయవచ్చు. వాటర్ అనేది మరీ ఎక్కువ తీసుకునే అవసరంలా, మరీ తక్కువ తీసుకునే అవసరంలా, మీ బాడీనే మీకు చెప్తుంది. సో దాని ద్వారా అది ప్రాబ్లం కాదు. ఉప్పు అనేది డెఫినెట్లీ తగ్గించాలి. మనం ఇండియాలో మనకు కావాల్సిన ఉప్పు కన్నా ఒక 20 నుంచి 40 రెట్లు ఎక్కువ తీసుకుంటాం మనం అందరం. సో ఇది నిల్వ ఉండే పచ్చడిలో ఉంటుంది, మనం కూరల్లో కలిపేసుకుని తింటాం, అన్నం పెరుగన్నంలో తింటాం. దాని తర్వాత ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్లో చాలా కామన్ MSG అనేది. సో ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గురక ప్రాబ్లము, నిద్ర సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ వాడతారు చాలామంది, బీపీ అస్సలు కంట్రోల్ అవ్వదు. అలాగే నొప్పి ట్యాబ్లెట్స్ వాడటం వలన కూడా బీపీ కంట్రోల్ అవ్వదు సరిగ్గా.
2: అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324-0852, అలాగే 2324-0853, ఇంకొకటి 2955-0932. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా డాక్టర్ వి రామచంద్ర గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులు. మీరు మరి మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ లేదా బీపీ, ఇది గుండెకు ప్రమాదం అనే అంశం గురించి. మీరు ఈ యొక్క బ్రేక్ తర్వాత కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. హలో,
1: చెప్పండి.
5: నాకు బీపీ షుగర్ ఉన్నది సార్, మందులు వాడతాను.
1: సరేనండి.
5: అయితే బీపీ గురించి డాక్టర్ అన్నాడు, రోజు నువ్వు పొద్దున 6 గంటలకే 1 బుక్క 2 బుక్కలు అన్నం తిని గోళ్ళు ఇస్తావు, పరిగడుపు నేసుకోదు, రోజు పొద్దున్న వేసుకోవాలని చెప్పింది బీపీ షుగర్ గోళ్ళు.
1: ఓకే.
5: అయితే వేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు అట్లనే వాడతానా? ఇప్పటికీ గోళీలు నెల నెల తీసుకుంటానో వాడతానా? వాడతా అంటే ఇప్పుడు మన చేతి ఏళ్ళు ఉంటాయి కదా, మన సుక్కు సుక్కు అని ఏదన్నా ములుకుని సుక్కు అని పొడుచుకుంటాయి, ఇక మన కరెంట్ షాట్ కొడితే జలజల తిమ్మిర్లు వస్తాయి, అట్లా తిమ్మిర్లు వస్తాయి. మళ్ళా అయ్యో ఇది

0: తిమ్మిళ్ళు ఎట్లాస్తానే మనం అటు ఇటు మొసం దమ్మేసి నిలబడి అటు ఇటు చూస్తాం కదా, చూసినప్పుడు ఇప్పుడు మన గొంతు కింద రెండు కంటి బొక్కలు మన పొడుసులాగా ఉంటాయి చూడండి, ఆడ ఉబ్బి నొత్తాయి గొంతు.
1: కాదండి, మీరు చెప్పింది షుగర్ కూడా ఉందన్నారు కదా, షుగర్ లో చాలా మందికి నరాలు డ్యామేజ్ అవుతాయి, న్యూరోపతి అంటారు దీని మూలాన, కాళ్ళు చేతులు అంటే మీకు పెరిఫెరీస్ అంటారు అక్కడ, అంటే ఇలాగే మీరు చెప్పినట్టు టింగ్లింగ్ సెన్సేషన్ రావటం లేకపోతే మంటల్లాగా రావటం జరుగుతుంది. దానికి షుగర్ బాగా కంట్రోల్ చేయటం, దానికి వేరే మందులు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే మీ డాక్టర్ని అడిగితే ఇస్తారు ఆ మందులు. సో అది మెయిన్లీ షుగర్ రిలేటెడ్, బీపీ రిలేటెడ్ కాదు ఆ ప్రాబ్లమ్. అవునవును,
2: ఓకే,
0: మన కరెంట్ షాక్ కొట్టినట్టు
2: అది షుగర్ వల్ల అంటున్నారండి డాక్టర్ గారు. కాబట్టి మీరు ఒక మరలా ఒకసారి డాక్టర్ గారిని కలిసి చేస్తే మరి టాబ్లెట్ అదే కంటిన్యూ చేయడమా మార్చడమా అనేది చూస్తారు. హలో
3: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి,
3: మాది జనగాం జిల్లా జఫర్గడ్డ సార్. నా పేరు పూర్ణచంద్ర.
1: చెప్పండి పూర్ణచంద్ర
3: సార్. నాకు బీపీ వచ్చేసి ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉంటుంది సార్. తినాం ఫైన్లీ వాడతాం, మీతో షుగర్ లాంటివి ఏం లేవు సార్. ఎప్పుడైనా 1-10 డేస్ అట్లా చెక్ చేయించుకున్నప్పుడు 130/90, 140 లేకుంటే 120 మార్నింగ్ 10-11 అట్లా వేసుకుంటాను రోజు. ఫైన్ వాడతాను సార్. ఫర్దర్ ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? ఒక బీపీ తప్ప వేరే ఏం లేదు సార్.
1: సో మీరు చెప్పిన దాని ప్రకారం చాలా సంవత్సరాల నుంచి ఉంది, నేమ్ రోజుకు ఒకసారి వాడుతున్నారు, కానీ బ్లడ్ ప్రెషర్ అనేది
3: ఎప్పుడు పోయినా కూడా డాక్టర్ అదే డ్రగ్ వాడిస్తుంది అంతే తప్ప కానీ వేరే చేంజ్ అయితే చేయలేదు సార్.
1: అదే. సో చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా, మందులు వాడుతున్నాం అదేంటండి చేంజ్ చేయాలా అని. అవసరం లేదు, మీ బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటం. మీరు అది లైఫ్ స్టైల్ ద్వారా చేంజ్ చేయండి, మందుల ద్వారా చేంజ్ తగ్గించండి ఎలాగైనా సరే. సో మందు మీకు బాగానే పనిచేస్తా అంటే అదే లైఫ్ లాంగ్ వాడచ్చు. అదే బ్లడ్ ప్రెషర్ తగ్గుతా అంటే మందు కూడా డోస్ తగ్గించవచ్చు. బ్లడ్ ప్రెషర్ పెరుగుతా అంటే మందు డోస్ పెంచాలి. మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉన్నట్టు లేదు, ఎందుకంటే కిందది 90-90 పైన ఉందంటున్నారు కదా.
3: 90 పైన
1: యూజువల్లీ పర్వాలేదండి, 85 ఉంటే పర్వాలేదు. నేను అనుకోవటం మీరు హాస్పిటల్ కాకుండా ఇంట్లోనే చెక్ చేసుకుంటే 80 కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. సో బాగానే ఉంది, అదే మందు వాడచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వేరే కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు వేరే టెస్టులు కూడా కొన్ని చేయించుకోవాలి, కిడ్నీ ఎలా ఉంది హార్ట్ ఎలా ఉంది ఇవి చూసుకోవటానికి. సో మెయిన్గా కిడ్నీలో ఏంటంటే యూరిన్లో ఆల్బమిన్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హార్ట్కి ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ అని ఉంది, గుండె రక్తనాళాలో ఏమైనా కొవ్వు పెరిగిపోతుందా లేదా. బీపీ అన్నిటికన్నా అంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటే, బ్లడ్ ప్రెషర్కి ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే అండి, మీరు దాన్ని బాగా కంట్రోల్ చేస్తే దాని మూలాన వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. షుగర్ అలా కాదు, మీరు షుగర్ కంట్రోల్ చేసినా హార్ట్ అటాక్స్ అవి వస్తానే రావచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ బ్లడ్ ప్రెషర్ అలా కాదు. సో బ్లడ్ ప్రెషర్ మీరు ఇంట్లో చూసుకుని సుమారుగా కిందది 80 దాటకుండా చూసుకోండి.
3: ఓకే, ఇంట్లో లేదు కానీ ఆర్ఎంపి డాక్టర్ దగ్గర అలా చూపించుకుంటాను సార్. ఫర్దర్ ఏమన్నా టెస్టులు చేయించుకోమంటారా?
1: అదే చెప్పా కదా, యూరిన్ ఆల్బమిన్, సిటీ కాల్షియం స్కోరు, కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి చేయించుకుంటే చాలండి. అవునవును,
2: యూరిన్లో ఆల్బమిన్ అండి, సిటీ కాల్షియం స్కోర్ అంటున్నారు సారు, అలాగే ఇంకొకటి ఏదో చెప్పారు సార్,
1: కొలెస్ట్రాల్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్.
2: ఓకే,
4: డాక్టర్ గారు
1: నమస్తే అండి. ఓకే సార్.
4: సార్ నా బీపీని ఒక 25 ఇయర్స్ వచ్చి 120/80 ఉంటుందండి.
1: వెరీ గుడ్.
4: అయితే ఇంకొకటి పల్స్ రేటు మళ్ళీ కూడా కరెక్ట్గా నార్మలే ఉంటుంది.
1: ఓకే,
4: అడ్మిటింగ్ 72, ఒకటి ఎగరసలేదు, ఒకటి తక్కువ ఉండట్లేదు.
1: ఓకే,
4: అయితే ఈ మధ్య షుగర్ ఒకటి యాడ్ అయింది. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా తినక ముందే 141 ఉంటుంది, తిన్న తర్వాత 161 ఉంటుందండి. ఈకోమెట్ 500 చేసుకుంటున్నాను.
1: ఓకే,
4: అయితే దీని బీపీ ఇలాగే అది ఇప్పుడు సార్, ఇప్పుడు డిజిటల్ మన బీపీ రీడర్ ఉంటుంది కదా, ఆపరేటర్ ఉంటుంది, అది కరెక్టే వస్తుందా అండి?
1: పర్ఫెక్ట్ గా వస్తాయండి, స్పెషల్లీ మంచి ఇన్స్ట్రుమెంట్లు, ఆసిలోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, ఉమ్రాన్ లాంటివి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి.
4: ఇప్పుడు మా ఇంట్లో బీపీ పల్స్ ఒకటి ఇంట్లోనే పెట్టుకున్నాం అండి, ఎప్పుడు వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాం.

0: కరెక్ట్గానే
1: అయితే
0: వస్తాయండి. కాకపోతే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇట్ సెల్ఫ్ ఫ్లక్చుయేట్స్, ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఒకే లెవెల్లో ఉండదు, మనం యావరేజ్ చూసుకోవాలి. ఒకసారి 140 వస్తుంది, ఒకసారి 120 వస్తుంది, దాంతో అందరికీ అనుమానమే, ఆ బీపీ ఇన్స్ట్రుమెంట్ ఏదో పనిచేయట్లేదండి అంటారు. అది కాదు.
1: ఇప్పుడు
0: ఇంకొకటి
1: చూసినా వంట
0: ఏంటంటే
1: టైంలో
0: చాలా
1: ఎక్కువ
0: ఇంపార్టెంట్, మీరు ఇంట్లో మెజర్ చేసుకున్నప్పుడు మీరు టీ కాఫీ తాగకుండా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అయి ఉండాలి, హాయిగా మీరు కూర్చోవాలి, మీకు రిలాక్స్డ్గా మంచిగా ఉన్నప్పుడు చెయ్యి టేబుల్ మీద రిలాక్స్డ్గా అలా పెట్టి సపోర్ట్ ఇచ్చి తీసుకోవాలి. వీటిలో ఏ సరిగా లేకపోయినా బీపీ ఎక్కువ తప్పు చూపిస్తుంది. సో ఇంట్లో మెజర్ చేసుకోవడం అనేది మీరు నెట్లో చూడొచ్చు, అన్ని చోట్ల పిక్చర్లు అవి నీట్గా ఉంటాయి, అలా మెజర్ చేసుకోండి. మీ బ్లడ్ ప్రెషర్ అలాగే చాలా పర్ఫెక్ట్గానే కంట్రోల్లో ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. షుగర్ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాలి.
2: హలో
1: హలో
0: హలో సార్, చెప్పండి.
1: హలో గుడ్ మార్నింగ్, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు రాములు, నేను ఫిజియాలజీ నుంచి మాట్లాడుతున్నా, బ్లైండ్ రీటైర్ టీచర్ నేను.
0: ఓకే సార్.
1: సార్ అయితే ఇప్పుడు బీపీ అంటే మామూలుగా లో బీపీ డేంజరా, హై బీపీ డేంజరా? లో బీపీకి కొంచెం, లో బీపీ వచ్చినప్పుడు షుగర్ మజ్జిగలో కొంచెం షుగర్ ఉప్పు వేసుకొని తాగితే తగ్గిపోతుంది, కానీ ఐబీపీకి ఏం మందులు లేవంటున్నారు కదా, నిజమేనా? అది వాస్తవమా? కొంచెం డాక్టర్ చెప్పి నాకు ఐబీపీకి ఏం మందులు లేవు, మామూలుగా కంట్రోల్ చేసుకోవడమే అని చెప్పారు.
0: హై బీపీకి చాలా మందులు ఉన్నాయండి, బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. సో బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ ద్వారా అవ్వకపోతే బ్లడ్ ప్రెషర్ మందుల ద్వారా 99% మందికి పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయవచ్చు. లో బీపీ అనేది ఒక వ్యాధి కాదు, అది కొంతమందికి, కొంతమంది తక్కువ హైట్ ఉన్నట్టు, తక్కువ బరువు ఉన్నట్టు లో బీపీ కూడా అలాంటిదే. కాకపోతే బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్నప్పుడు, మీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, బాగా డిహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడానికి అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంత తప్ప అదేం వ్యాధి కాదు, దాని వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అలాంటివి ఏమి రావు.
1: మా మిసెస్ లో బీపీ అప్పుడు వస్తుంది సార్,
0: అదేం ప్రాబ్లం కాదు సార్.
1: వచ్చినప్పుడు షుగర్ మజ్జిగ అది కల్పిస్తాము.
0: షుగర్ కాదు, మీరు కొంచెం అదే ఆ మజ్జిగలో ఉప్పు వేసుకుందా అయితే కొంచెం బీపీ పెరుగుతుంది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: హలో
3: హలో
0: సార్.
3: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్.
3: మాది నిజామాబాద్ డిస్టిక్ సాలూరు మండల్ సార్.
0: ఓకే అండి.
3: మా పాపకు ఒక 4 ఇయర్, ఇప్పుడు ఆవిడ వయసు 12 సంవత్సరాలు సార్. ఆమెకు ఒక 4 ఇయర్స్ బిఫోర్ కొద్దిగా ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి క్రియాటిన్ పెరిగి ఉండే సార్. దాంట్లో ఇప్పుడు నార్మల్ అయిపోయింది క్రియాటిన్, 0.67 ఆ లోపు ఉంటుంది సార్. అయితే దాంట్లో వాళ్ళు బీపీ గోళీ పెట్టారు ఒకటి, అయితే ఇప్పుడు 2.5 mg వాడుతుంది సార్ డైలీ సాయంత్రము స్టెమ్ లోని. అది ఎన్ని రోజులు వాడచ్చు సార్? ఆపేయచ్చా?
0: మీరు మెయిన్గా నెఫ్రాలజిస్ట్ని అడిగి, కిడ్నీ డాక్టర్ని అడిగి ఆపేయచ్చు అండి. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని పెట్టుంటారు, కిడ్నీ ప్రాబ్లం కొంచెం సరైంది అంటున్నారు కదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలామంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది. సో కిడ్నీ సెటిల్ అయ్యే కొందకి బీపీ కూడా బెటర్ అవుతుంది కాబట్టి మీరు ఆయనతో మాట్లాడి మందులు, బీపీ మందు కావాలంటే ఆపేయచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే చార్ట్ ఉంటుంది ఈ వయసులో ఇంత బీపీ ఉండాలని, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుని బ్లడ్ ప్రెషర్ నార్మల్లే ఉందా ఆ వయసుకైనా చూసుకుని కావాలంటే ఆపేస్తారు.
3: ఓకే ఓకే. ఇది స్టామ్ లో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్?
0: చాలా మంచి మెడిసిన్ అండి, వన్ ఆఫ్ ద లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్. ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాళ్ళు కూడా వాడచ్చు, అంటే బీపీతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కూడా వాడచ్చు. దానికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది కాళ్ళు వాపు కొంచెం వస్తుంది, అదేమి కిడ్నీ చట్టం వలన కాదు. ఏంటండి?
3: వాపు అలాంటి ఏం లేదు సార్.
0: అయితే పర్ఫెక్ట్, మంచి మెడిసిన్.
2: అంటే ఇప్పుడు పాపకి ఎంత అండి వయసు?
3: 12 సంవత్సరాలు మేడం.
2: ఇప్పుడే 12?
3: అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ డెంగ్యూ వచ్చి దాంట్లో క్రియాటిన్ పెరిగిపోయింది.
2: అంటే ఇప్పుడు 4 ఇయర్స్ నుండి మీరు వాడుతున్నారు.
0: దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు మేడం. అంటే వేరే కారణాలు, కిడ్నీ ప్రాబ్లము లేకపోతే కొంతమంది చిన్న చిన్న ట్యూమర్లు ఉండో, అలాగే బీపీ పెరుగుతుంది. కానీ యూజువల్లీ బ్లడ్ ప్రెషర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. కానీ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే వేరే కారణాల మూలాన బీపీ పెరగడానికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువ ఉండటం, లేకపోతే 7 ఏళ్ళ అమ్మాయిలాగా బాగా తక్కువ ఏజ్లో బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళకి ఈ వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం.
2: ఓకే సార్. హలో హలో
4: హలో
0: హలో చెప్పండి సార్.
4: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్తే.

0: డాక్టర్, ఇప్పుడు మామూలుగా ఈ గుండె జబ్బుల విషయంలో అనేక టెస్టులు చేస్తున్నారు కదండి, అంటే ఈ సాంఘిక మాధ్యమాల చెప్తుంది ఏంటంటే హిమోసిస్టిక్ లెవెల్లో ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గర చేయించుకోవాలంటున్నారు. హిమోసిస్టిన్ లెవెల్స్ కి గుండె జబ్బులకు సంబంధం ఏంటి? నెక్స్ట్ అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విటమిన్స్ అవసరము? డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఎంతవరకు అవసరమో నిర్ధారణ చేసుకుని మందులు వాడండి. మందులు అనేది సెకండరీ, ఈ మాత్రం ప్రైమరీ అని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు నిజమో ఇది ఒక క్వశ్చన్ అండి. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే టీఎంటీ టెస్టులు కానీ కొలెస్ట్రాల్ టెస్టులు కానీ చేసిన తర్వాత అన్నింటిలో బాగా ఉన్న వరకు కూడా బేస్ లైన్ ఎవిడెన్సెస్ బాగా లేదని చెప్పేసి మన సిటీ స్కాన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ పంపిస్తున్నారండి. ఇది ఎంత?
1: హలో,
2: ఓకే అండి, కట్ అయిపోయింది కానీ మీరు సో
1: వింటారు సార్.
2: సో బేసికలీ రెండు క్వశ్చన్లు అడిగారు. హోమోసిస్టిన్, హోమోసిస్టిన్

0: దగ్గర వెళ్ళినప్పుడు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఎంతవరకు అవసరమో నిర్ధారణ చేసుకుని మందులు వాడండి. మందులు అనేది సెకండరీ, ఈ మాత్రం ప్రైమరీ అని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు నిజమో ఇది ఒక క్వశ్చన్ అండి. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే టీఎంటీ టెస్టులు కానీ కొలెస్ట్రాల్ టెస్టులు కానీ చేసిన తర్వాత అన్నింటిలో బాగా ఉన్న వరకు కూడా బేస్ లైన్ ఎవిడెన్సెస్ బాగా లేదని చెప్పేసి మన సిటీ స్కాన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ పంపిస్తున్నారండి. ఇది ఎంతవరకు
1: హలో
2: ఓకే అండి, కట్ అయిపోయింది కానీ మీరు సో
1: వింటారు సార్.
2: సో బేసికల్లీ రెండు క్వశ్చన్లు అడిగారు. హోమోసిస్టిన్, హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లాటింగ్ కొంచెం అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మనం కొంచెం తక్కువ ఏజ్లో హార్ట్అటాక్స్ వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ కూడా హోమోసిస్టిన్ చెక్ చేస్తాం. ఇది కొన్ని వైటమిన్స్ వాడితే హోమోసిస్టిన్ లెవెల్స్ కరెక్ట్ అవుతుంది, కానీ అది బేసికలీ ఒక మార్కర్ లాంటిది. అంటే హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం క్లాటింగ్ టెండెన్సీలు ఎక్కువ. దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మామూలు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవటం, షుగర్ చెక్ చేసుకోవటం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవటం. కొలెస్ట్రాల్ లోపల మొన్న అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది ఒక జెనెటిక్ కొలెస్ట్రాల్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మన డైట్ మూలాన కానీ దేని మూలాన మారదు, ఆల్మోస్ట్ మనం అడల్ట్ ఏజ్ నుంచి సేమ్ లెవెల్సే ఉంటాయి. కాబట్టి లైఫ్లో ఒకసారన్నా టెస్ట్ చేయించుకోండి అని రికమెండేషన్ ఇచ్చారు. సో ఇవి చూసుకుని వాటికి ట్రీట్మెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మల్టీవైటమిన్స్ గురించి అడిగారు. యాక్చువల్లీ చాలా హ్యూజ్ స్టడీస్ చేశారు. ఏంటంటే మల్టీవైటమిన్స్ తీసుకున్న వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం క్యాన్సర్స్ ఎక్కువ, వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని. మల్టీవైటమిన్స్ ఏమి అందరినీ తీసుకోమని ఎక్కడా కూడా రికమెండేషన్ లేదండి. కాకపోతే కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని వైటమిన్స్ కాన్స్టెంట్లీ తక్కువే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా వెజిటేరియన్స్ కాబట్టి మనకు బీ12 తక్కువ ఉంటాం, వైటమిన్ డి ఈ మధ్య ఎండలో ఎక్స్పోజర్ లేదు, డార్క్ స్కిన్ పీపుల్ మనం, అలాంటిది డెఫినెట్లీ మనం చూసుకుని వాడుకోవచ్చు. కానీ జనరల్గా అందరూ మల్టీవైటమిన్స్ వాడడం అవసరం. మీ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అని చూసిన తర్వాత కూడా వేరే టెస్టులు ఎందుకు రాస్తున్నారు అని. దీనికి ఒకటి మెటాబాలిక్ సిండ్రోమ్ అని ఉందండి. అంటే మీ బ్లడ్ ప్రెషర్ 120-80 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, మీ షుగర్ ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే మీకు బానపొట్టు ఉంటుంది. అంటే సెంట్రల్ ఒబిసిటీ ఇండియాలో చాలా కామన్. అలాగే మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ కలిపితే అన్ని వ్యాధులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఇండియాలో ఆల్మోస్ట్ 50% మందికి ఉంటుంది. ఇది కాకపోయినా సరే ఇండియన్స్ యాజ్ సచ్ ఆర్ ప్రీడిస్పోజ్. సో ఈ మధ్య ఒక బ్రహ్మాండమైన టెస్ట్, ఈ మధ్య అంటే 20 సంవత్సరాల నుంచి ఉంది కానీ ఇప్పుడే పబ్లిక్కి తెలుస్తుంది, ఏంటంటే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ఇది కనుక మనం 40 ఇయర్స్ ఆన్వర్డ్స్ ఎవ్రీ 4 to 5 ఇయర్స్ చేయించుకుంటా అంటే గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. మనకి మెయిన్ ఇంట్రెస్ట్ అక్కడ అది పెరిగిపోతుందా లేదా అని. అది షుగర్ మూలాన అవ్వచ్చు, బీపీ మూలాన అవ్వచ్చు, దేని మూలాన అయినా ఫైనల్లీ అక్కడ పెరిగిపోతుందా లేదా. మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది కానీ అక్కడ ఏం పెరిగిపోవట్లే నో ప్రాబ్లం. అలాగే మీకు ఏమీ లేదు కానీ అక్కడ పెరిగిపోతుంది, అలాంటప్పుడు మనం ఉన్న కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గిస్తాం. సో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: అంటే ఇప్పుడు ఈ మధ్య టీఎంటీ కొలెస్ట్రాల్ టెస్ట్లు అని అంటున్నారు సార్, అంటే అవి దేనికి ఉపయోగపడుతున్నాయి?
2: అవి చాలా పాత టెస్టులు మేడం. కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాల్లో ఫైనల్లీ పెరిగిపోయేది కొలెస్ట్రాలే, కాకపోతే అది ఎక్కువ ఉండడం అవసరం. షుగర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ మూలాన రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి అది తక్కువ ఉన్నా సరే పెరిగిపోతుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ వేరే ప్రమాదకరమైన అంశాలు బీపీను, షుగరు, బరువు ఎక్కువ ఉండటం ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి. ఇది కాకుండా ట్రెడ్మిల్ అనేది స్ట్రెస్ టెస్ట్. అంటే మనం బాగా పరిగెత్తించినప్పుడు హార్ట్ కూడా ఎక్కువ బ్లడ్ కావాలి, అలాంటప్పుడు దానికి సప్లై చేసే గుండె రక్తనాళాలు కుంచుకుపోవటం అంటే నేరో అయినాయి అనుకోండి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ మూలాన, ఈ ట్రెడ్మిల్లో ఈసీజీ తేడాలు వస్తాయి. కాకపోతే దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి, 3 ఒక 80% నేరో అయితే తప్ప ఇది పాజిటివ్ రాదు. కానీ హార్ట్ అటాక్స్ మీకు 50-60% నేరోయింగ్ మీద కూడా బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. సో చాలామందికి ట్రెడ్మిల్ నార్మల్గా ఉండి కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మెయిన్గా మనకు చూసుకోవాల్సింది అక్కడ గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది. అది కష్టం, అది మనకు అల్ట్రాసౌండ్లో దేనిలోనూ తెలియదు. కాబట్టి ఈ మధ్య ఇండైరెక్ట్గా ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ ద్వారా అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలియటం తేలికైపోయింది.
1: కాబట్టి ఈ టెస్ట్ ప్రధానమైంది ఇప్పుడు.
2: అవును, చాలా ఇంపార్టెంట్ టెస్ట్.
1: రైట్ సార్.
3: నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ అండి.
2: రాజశేఖర్ గారు నమస్తే అండి.
3: అది చిన్న క్వశ్చన్ ఏనండి, అయితే అంత బాగానే ఉంది. పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి 80 ఇయర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటప్పటికీ నేను జనరల్గా

0: చెప్తున్నానండి. అంటే అతి ప్రసంగం అని కాకుండా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొంచెం తేడా ఉంటుంది కదా. అంటే గవర్నమెంట్ కమర్షియల్ అంటే నేను వాళ్ళు అంటున్నానని కదా, కమర్షియల్గా ఏదో ఒకటి చేసి ఇమీడియట్గా దాని వ్యాధిని తగ్గిస్తానికి ప్రయత్నిస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంత వైద్యం ఉండదు అంటారు. ఈ రెండు కంపారిజన్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే మానిటర్లో హార్ట్ బీటు, పల్స్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలని కొంచెం కాస్త తెలియజేయండి.
1: ఒకటండి, అంటే ట్రీట్మెంట్ విధానాలు అనేవి వేరు వేరుగా ఉంటాయి, ఉన్నటువంటి ప్రొవిజన్స్ని బట్టి, ఉన్న డాక్టర్స్ని బట్టి, ఉన్న అవకాశాలను బట్టి. అంటే అది ఒక డాక్టర్గా అది దాన్ని డివైడ్ చేయడం కష్టం. కానీ సార్, ఆయన అడిగిన మందులు
2: సార్ అడిగేది ఏంటంటే మానిటరింగ్, ఇప్పుడు చాలామంది పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని హార్ట్ రేట్ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది
1: చూస్తున్నారు సార్.
2: అలా సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు.
1: ఓకే,
2: ఎందుకంటే చాలా మంది దే హ్యావ్ పిక్యులర్ నోషన్స్ ఏంటంటే 50 కన్నా హార్ట్ రేట్ తక్కువ ఉండకూడదు, 100 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అలా ఏమి ఉండదు, ఇట్స్ ఎ వైడ్ వేరియేషన్ కాబట్టి డోంట్ హ్యావ్ టు వరీ. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ అనేది యూజువలీ తగ్గదు, అందరికి నార్మల్గానే ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెజర్స్ చేయటం ఏంటంటే బ్లడ్ ప్రెషర్,
1: బీపీ.
2: అది సో దానికి మనం ఓన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుని ఇంట్లో 2000 రూపాయలకి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి ఏముందండి, ఇంట్లో అందరూ చూసుకోవచ్చు. సో చూసుకుని అది షుగర్, కొలెస్ట్రాల్, ఈ బరువు ఎక్కువ ఉన్నావా లేదా, ఈ సింపుల్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే యోగా మ్యాట్, అది ఉంచుకుని మనం దాని మీద పడుకున్నా కూర్చున్నా మెడిటేషన్ చేస్తే చాలా వ్యాధులు తగ్గిపోతాయి. సో సింపుల్, వ్యాధులు తగ్గించుకోవడం సింపుల్,
1: సింపుల్ తెచ్చుకోవడమే కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే సార్, శ్రోత.
2: హలో అండి.
3: సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి.
3: నేను వరంగల్ నుంచి పాష అని మాట్లాడుతున్నాను.
2: పాష గారు చెప్పండి
3: సార్. ఇప్పుడు మీరు ఒక ఇంత ముందు ఒక కష్టం ఒక
1: చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి ఫస్ట్. టైం అయిపోతుంది.
3: ఇప్పుడు నాళాలలో పేరుకుపోతుంది అన్నది కదా,
1: అంటే కొలెస్ట్రాల్ అండి. కొవ్వు పేరుకుంటుంది, పేరుకుంటే కష్టము, అదే సమస్య అన్నారు డాక్టర్ గారు.
3: కరెక్ట్, అది మనం 5 సంవత్సరాలు తెలుసుకోవచ్చు కదా, దాన్ని ఏమంటారు?
2: ఆ టెస్ట్నా? సిటీ, సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్.
3: అంటే 5 ఇయర్స్ చేసుకోవాలి సార్?
2: ప్రతి 5 సంవత్సరాలు మీకు 40 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 5 సంవత్సరాలు చేయించుకుంటా ఉంటే అది 0 రావాలి స్కోరు. సో 0 కన్నా ఎక్కువ వస్తా అంటే అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేది ఇండైరెక్ట్ సూచన. అప్పుడు మీరు వేరే జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి మనకు మోటివేషన్ వస్తుంది, అప్పుడప్పుడు మందులు కూడా వాడాల్సి రావచ్చు.
3: మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ అది టెస్ట్.
2: సిటీ కొరోనరీ, సిటీ సిఎసి గుర్తుంచుకోండి, సిటీ హార్ట్ కాల్షియం స్కోర్ అనండి, ఆయన అందరికి తెలుసు.
1: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, మరి ఈ హైపర్ టెన్షన్ లేదా బీపీ అనేది మరి మనకు ఎన్నో సమస్యలను తీసుకొచ్చేటువంటి ఒక లైఫ్ స్టైల్, అంటే జీవన విధానంలో వచ్చేటువంటి సమస్య. అంటే జబ్బు అని చెప్పొచ్చో లేదో మరి డాక్టర్ గారు
2: ఒప్పుకుంటారు,
1: జబ్బే. కాబట్టి లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం గనక మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మన అంటే ఏదైతే బీపీ, షుగర్ ఇలాంటి లెవెల్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండగలమో అప్పుడు ఆరోగ్యకరంగా ఉండగలం అంటున్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
2: నమస్తే మేడం, థ్యాంక్ యూ.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
6: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.
7: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
8: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
7: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
9: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809314023కు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుండి మీసేవ వాట్సప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలియజేశారు. మీసేవ అధికారిక వాట్సప్ నెంబర్ 8096958096కు హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లను నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు దేశ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో వీడి సతీశంకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మై డియర్ వివిధ భారతీయ లిజనర్స్. రోజంతా ఉద్యోగంలో ఫైళ్ళు మెయిళ్లతో కుస్తీ పట్టి అలసిపోయి ఇంటికి వెళ్తున్న వాళ్ళు కొందరు. మరి అటు ప్రాఫిట్స్ కోసం, ఇటు ప్రమోషన్స్ కోసం లైఫ్ అని రన్నింగ్ రేస్లో పోటీ పడుతున్న వాళ్ళు మరికొందరు. బయట చూస్తే సూర్యుడు ఇంకా సెలవు తీసుకోవడం లేదు, తన వేడి ప్రతాపాన్ని ఇంకా తగ్గించడం లేదు. మరి సిగ్నల్ దగ్గరేమో ట్రాఫిక్ జామ్లో యాజ్ యూజువల్గా కనబడుతున్నాయి. ఇలాంటి స్ట్రెస్ మూడ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఏం చెయ్యాలి అనంటే ఏం లేదండి, ఆ విషయాలన్నింటినీ యాక్సెప్ట్ చేయండి, పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ని మించినటువంటి పర్ఫెక్ట్ మంత్రం లేని లేదు. ఎందుకు అనంటే రోజు జరిగేవి జరుగుతూ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం స్ట్రెస్ తగ్గి చెయ్యాల్సిన పని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది. అయితే ఇంకా స్ట్రెస్గా అనిపిస్తే మాత్రం ఒక చల్లటి పాట, ఒక వేడి ఛాయ్, మరిన్ని హాట్ కబుర్లతో ఈ హాట్ సాయంత్రాన్ని స్వీట్ ముచ్చట్లతో డ్యాన్స్ నెంబర్స్తో గడిపేద్దాం. అందుకోసం వింటూ ఉండండి ఛాయ్తో హాయ్ కబుర్లు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. ఎందుకు రెయిన్బోతో జీవితం అంటే ఎస్పెషల్లీ వివిధ భారతి అనగానే తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కదా. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే అదిరిపోయే పాటలు. అదిరిపోయే పాటలు అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి.

వైబ్రేటింగ్ సాంగ్ ఫ్రమ్ ఇటాలీ నుంచి విన్నారు అండ్రి ద్రౌచంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రీనివాస మౌళి సాహిత్యంలో నకాషా జేజ్ అరవింద్ కౌండిన్య దీపాడినటువంటి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మాటలు ఇంకా ఇంకా ఉంటాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5 గంటల 12 నిమిషాల 7 సెకండ్లు దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది సమయం. ఓకేనా? సరే, మరి అయితే మరి ఈరోజు ఒక స్పెషల్ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, మట్టిలో పుట్టి గాలిలో తేలి గుండెల్లో నిలిచేలా పల్లె పాటలు, ఆకుపచ్చని పొలాల మధ్య కౌల బావుల సవ్వడిలో అమ్మ పాడే జోల పాటల్లో మన జానపదం ఊపిరి పోసుకుంటుంది. ఏ రాగం తెలియకపోయినా, ఏ తాళం నేర్వకపోయినా కష్టాన్ని మర్చిపోయేలా చేసే ఈ పాటలు మన సంస్కృతికి నిలువడద్దాలి కదా. మరి నాగలి పట్టిన రైతు గొంతులోంచి, అత్తవారింటికి వెళ్ళే ఆడపడుచు కన్నీటిలోంచి పుట్టిన ఈ అపురూపమైన పల్లె పదాలు తోటలోకి మీకు స్వాగతం పలుకుతుంది. ఎవరు? ఆకాశవాణి. ఎస్, 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండుగ మరి ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ప్రారంభం కాబోతుంది. మరి అందరూ రెడీ అయ్యారా? ఎక్కడ ఏంటి అని అడగండి, ఎందుకంటే ఎక్కడో నేను ఇప్పుడే మీకు వినిపిస్తాను.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటుండ్రు? మన గోరెడ్డి అంకన్న సార్ వస్తుండంట.
1: ఏరువాకని సేత జల్లితే సాళ్ళు వారని గింజలుండవు, నీ ప్రేమనెరిగినవేమో పక్షులు పాలకంకుల తుంచిమేయవు.
0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన

0: పెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నేటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లు, మరి రకరకాల కబుర్లు. మరి ఫస్ట్ వచ్చే కబురు ఏంటో తెలుసా? ఒక చేతిలో పట్టు చీర, మరో చేతిలో లోడెడ్ గన్. మన స్టార్ బ్యూటీ సమంత యాంగ్రీ మోడ్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుందా? ఎస్, మరి చూడ్డానికి కొన్ని రోజులు ఆగాలి. టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి శామ్ కాంబోనో వస్తున్నటువంటి క్రేజీ మూవీ మా ఇంటి బంగారం ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టర్ చూసారుగా. ఆ లుక్ చూస్తుంటే థియేటర్లలో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది కదా. అయితే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మే 15నే రావాల్సిన మన బంగారం కాస్త లేట్గా వస్తుంది, కానీ లేటెస్ట్గా వస్తుంది. అవును, కొన్ని అనివార్య కారణాలు అంటే పోస్ట్ ప్రొడక్షన్లో జరిగేటటువంటి కొన్ని పనుల వల్ల కొంచెం రిలీజ్ డేట్ వాయిదా పడింది. మరి ఆ కొత్త డేట్ ఎప్పుడో తెలుసా? నోట్ చేసుకోండి, జూన్ 19న మా ఇంటి బంగారం థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. మరి సంతోష్ నారాయణ్ అద్రిపోయే మ్యూజిక్తో శామ్ వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వేట మొదలెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఇలా మూవీల కాంబినేషన్లో వచ్చినటువంటి ఓ బేబీ నుంచి వండర్ఫుల్ ట్రాక్, నూతన మోహన్ పాడినటువంటి పాట, భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం, మిక్కీ జెమేర్ కంపోజిషన్లో చాంగుబళ అంటూ మంచి పాట వచ్చేస్తుంది. స్టేట్యూన్

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇరానీ చాయ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎలాగో, అలాగే ఐటీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ రోజు రోజుకి ఎదిగిపోతుంది కదా. మరి త్వరలో ఐటీ క్యాపిటల్ గా మారడం ఖాయమని ఒకవైపు సెలబ్రేట్ చేసుకుంటుంటే, మరి రీసెంట్ గా ఇంకో దానికి క్యాపిటల్ గా మారిపోతుంది అనే విషయం తెలిసింది. ఏంటది అనంటే, 1.5 lakhs మంది పైన జరిగినటువంటి ఈ స్టడీలో తెలియంది ఏంటంటే, రాజస్థాన్ ఢిల్లీలను వెనక్కి నెట్టి మరీ టాప్లో మనమే, అంటే తెలంగాణనే ఉందట. దేంట్లో తెలుసా, హెయిర్ ఫాల్ క్యాపిటల్గా తెలంగాణ టాప్లో ఉందని ఆ రిజల్ట్స్ని థాయ్ హెల్త్ రీసెంట్ సర్వేలో తేల్చి చెప్పేశాయి. ఎస్ ఎస్, అంటే పట్టుదలతో పనిచేసే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల బట్టతల ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుందట. అయితే అందరూ అనుకున్నట్టు బట్టతలు రావడానికి షాంపూలు పని ఒత్తులు అనుకుంటాం, కానీ వాటికంటే ముఖ్యంగా బట్టతలకు కారణం మన పొట్ట ఆట. ఎందుకు ఆ పొట్ట, పొట్టకి బట్టకి బట్టతలకి సంబంధం ఏంటి అనే విషయాలు కూడా నేను చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మాలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే హాద్రిపోయే పాట. ఇప్పుడు హైదరాబాద్ గురించి, చల్ చల్ రే హైదరాబాద్ అంటే మంచి పాట చేస్తుంది, జస్ట్ వినండి. హ్యాపీ నుంచి

0: హైదరాబాద్ గురించి ఎంత బాగా పాడారు కదా, మరి హైదరాబాద్ లైఫ్ స్టైల్ గురించి ఎంత బాగా చెప్పారు కదా. క్లింటన్ పాడినటువంటి ఈ పాట విశ్వ సాహిత్యాన్ని అందించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు. హ్యాపీ మూవీ నుంచి విన్నారు. మరి ఇలాంటి హైదరాబాద్ సిటీలో, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో బట్టతల అనేది ఒక సమస్యగా మారింది. దానికి సంబంధించిన మరిన్ని విషయాలు చెప్తాను. మీరు మాత్రం ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: అప్నే సే ఊపర్ కా జో స్టూడెంట్ హమ్సే జ్యాదా హోషియార్ హై ఉస్కో కహో మే 5-10 మినిట్ మేరే సాథ్ బైఠో ముజే బతాఓ మే యే సోచ్ రహా హూం ఠీక్ హై క్యా तुम करेक्ट करो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఎవరిని ఎత్తున చేయబెడితే వాళ్ళే మరణం అవుతారు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుగ్గులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్టూడియో క్లాక్ల సమయం 5:30 దాటాల ముందుకు వెళుతూ ఉంది. హైదరాబాద్ ఫేస్ చేస్తుంది దువ్విన తలనే దువ్వడం అని లైన్లకు మన తెలంగాణ ప్రజలు దూరమవుతున్నారని రెడ్ సిగ్నల్ ఇస్తుంది థ్రాయ్ హెల్త్. ఎందుకంటే మన జుట్టు రాలడానికి కారణం షాంపూలు కాదటండి, మన పొట్టట. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజల మీద, అంటే దాదాపుగా 1.6 లాక్స్ ప్రజల మీద ఒక సర్వే నిర్వహిస్తే ఇక్కడ జీర్ణక్రియ శాతం తగ్గిందట. కేవలం ఏడాదిలోనే 19% నుండి 15% పడిపోయిందట. అంటే మన గట్ హెల్త్ ఎంత దెబ్బతింటే మన నెత్తి మీద జుట్టు అంత పాల్చబడుతుంది. మెయిన్గా మన ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే అబ్బాయిలు ఈ నైట్ షిఫ్ట్లు అర్ధరాత్రి దాకా మేలుకోవడాలు ఆకలిస్తే ఏం చేయాలి? ఆన్లైన్లో జంక్ ఫుడ్ ఆర్డర్ చేయడం. మరి జంక్ ఫుడ్ వల్ల జుట్టుకి అందాల్సిన ఐరన్, విటమిన్ డి ఇవన్నీ మిస్ అవుతున్నారు కదా. ఇది కేవలం కాస్మెటిక్ ప్రాబ్లం కాదు, లోపల ఏదో తేడా కొడుతుందని మీ బాడీ ఇస్తున్నటువంటి వార్నింగ్ అని గుర్తించండి అంటున్నారు త్రా హెల్త్ సహ వ్యవస్థాపకురాలు సలోని ఆనంద్ గారు. మరి అందుకే ఖరీదైన షాంపూలు, హెయిర్ ట్రీట్మెంట్లు ఆపండి, ముందు టైంకి తినండి, తగినంత నీళ్లు తాగండి, ఆ ఒత్తిడిని పక్కన పెట్టి కాసేపు యోగా లాంటివి చేయండి. అప్పుడు మాత్రమే మీరు హెల్త్ ఫిట్గా ఉంటేనే మిగతా ఆరోగ్యపరంగా అండ్ చూడడానికి కూడా అందంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏమంటారు? రైట్. ఇలాంటి మరిన్ని కబుర్లు చెప్తాను, మీరేం చేస్తారు? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. టిప్పు గొప్పగా పాడిన పాట భాస్కర్ పట్ల సాహిత్యానందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో జల్సా నుంచి మంచి పాట చేస్తుంది.

తేలి నట్టుందే అన్నట్టుగానే ఈ పాట లాగానే ఉంటుంది. మన నేషనల్ హైవేస్ పైన జర్నీ చేస్తుంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్ల శాఖవారు. అయితే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నా మరి వెహికల్స్ కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, అవేంటో నేను చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: స్టూడియో క్లాక్ల సమయం 5:38:44 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి హైదరాబాద్ సిటీ నుంచి మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు రోడ్ శాఖ వాళ్ళు. అయితే ఈ సమ్మర్లో చాలామంది బైక్ మొదలు కారు, వ్యాను, బస్సులు, తెగ ట్రిప్స్లు వేస్తూ ఉంటారు కదా. వాళ్ళ జర్నీ లేట్ కాకూడదని టోల్ గేట్స్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీతో బ్యారియర్లెస్ టోల్ కూడా అందుబాటులో తెచ్చి గంటలు వెయిట్ చేయకుండా సెకండ్ల వ్యవధిలో కారు జస్ట్ స్లో చేస్తే చాలు, ఈజీగా స్కాన్ అయ్యేటటువంటి మీ అకౌంట్లో నుండి అమౌంట్ కట్ అయ్యే విధంగా ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే ఇలాంటి ఫెసిలిటీ అందించినా కూడా కొందరు వెహికలర్స్ సరిగ్గా తమ ఫాస్టాగ్ బ్యాలెన్స్లు వేయించుకోకపోవడం, అవి యాక్టివ్గా లేకపోవడం వల్ల ఈ టోల్ గేట్స్ దగ్గర మిగతా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రిపరేషన్ లేకుండా వచ్చేవాళ్ళు ఆపేవాళ్ళు లేరు కదా అని కొందరు ఫీ కట్టకుండానే జుయ్యమని వెళ్ళిపోతున్నారని. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, మరి అక్కడ అంటే మీరు అలా వెళ్ళిపోయినా కూడా అక్కడ పైన ఉన్నటువంటి లైడార్ కెమెరాలు మాత్రం మీ కార్ని కిచాక్ అని క్లిక్ అనిపిస్తాయి, మర్చిపోతున్నారు. అంతేకాదు అలా క్లిక్ అనిపించడమే కాదు, అలా వెళ్ళిన కార్లకి ఇమ్మీడియట్

డైరెక్ట్గా ఒక నోటీస్ వస్తుంది. ఏం నోటీస్? ఈ నోటీస్ వస్తుంది, అది వచ్చిన 72 గంటల్లో పే చేయకపోతే డబుల్ ఫైన్ వేస్తారట. అందుకే హైవే ఎక్కే ముందు ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, 72 గంటలు దాటనివ్వకండి, మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకోండి. ఫేక్ అంటే మరి ఈ పేమెంట్ చేసే క్రమంలో ఫేక్ లింకులు అన్నీ వస్తూ ఉంటాయి, మరి ఫేక్ లింకులు నమ్మకుండా అఫీషియల్ పోర్టల్లో మాత్రమే మీరు పేమెంట్ చేయండి. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మరి హైవే జర్నీని ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి వినోదం అంటే ఎలా ఉంటుంది? ఓ ఇలా ఉంటుంది.

0: యాజ్ ది వారియర్ మూవీ నుంచి సింబు హరిప్రియ పాడినటువంటి పాట శ్రీమణి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న

0: అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం చాయ్తో హాయ్ కబుర్లో. మరో ఇంట్రెస్టింగ్ కబుర్ ఏంటి తెలుసా? తప్పు చేస్తే శిక్ష పడుతుందని అందరికీ తెలుసు, కానీ ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? నాలుగు గోడల మధ్య, ఇనుప ఊచల మధ్య మన స్వేచ్ఛను కోల్పోయి గడపడం అంటే ఏంటో ఊహించగలరా? చాలామందికి సినిమాల్లో చూడడమే తప్ప రియల్ ఎక్స్పీరియన్స్ అస్సలు ఉండదు కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక సామాన్య వ్యక్తులు కూడా ఫేస్ చేయాలి అని తెలంగాణ జైళ్ల శాఖ ఒక వినూత్న అవకాశాన్ని కల్పిస్తుంది. అదే ఫీల్ ది జైల్ ప్రోగ్రామ్. ఎస్, ఎందుకు ఇది అంటే క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వెళ్తే జీవితం ఎలా తల్లకిందులు అవుతుందో చూపించే ఒక ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇక్కడ ఏసీలు ఉండవు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, నచ్చిన వంటకాలు అస్సలు ఉండవు. ఉదయం 5 గంటలకి నిద్ర లేవాలి, ఖాదీ బట్టలు వేసుకోవాలి, జైలులో పెట్టిన పప్పు అన్నం తినాలి. ఒక నేరస్తుడు అనుభవించే ప్రతి కష్టం, ప్రతి ఒంటరితనం కూడా మీరు అక్కడ ప్రాక్టికల్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా నేటి యువత క్షణికావేశంలో చేసే చిన్న తప్పు జీవితాంతం స్వేచ్ఛను ఎలా బలి తీసుకుంటుందో తెలుసుకోవడానికి ఇదొక గొప్ప పాఠమట. జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూస్తే జీవితంలో ఎప్పుడు తప్పు చేయాలన్న ఆలోచనే రాదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారట. ఈ ఫీల్ ది జైల్ అనుభవం మీకు నేరాల పట్ల భయాన్ని, బాధ్యత గల పౌరులుగా ఉండాలనే స్పృహను కలిగిస్తుంది. మరి దీని గురించి తెలుసుకోవాలంటే www.telanganajailexperience.com సైట్లో మరిన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. అవకాశం ఉంటే చూసి రావడానికి, దాంట్లోకి వెళ్ళి రావడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎనిమిది వసంతాలు సినిమా నుంచి పరిచయం ఇలాంటి పాట విన్నారు. కే చిత్ర పాడినటువంటి ఈ పాటకి వనమాలి సాహిత్యాన్ని అందించారు, హషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో. సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:05.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఎప్పుడైనా గమనించారా, నగరపు హోరులో మనం ఎంత బిజీగా ఉన్నా ఒక్క పల్లె పాట వినగానే మన మనస్సు ఒక్కసారిగా వెనక్కి వెళుతుంది కదా. ఆ వేప చెట్టు నీడ, ఆ చెరువు గట్టు, అమ్మమ్మ పాడే మంగళహారతులు గుర్తొస్తాయి కదా. పల్లె పాట అంటేనే ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఇందులో కల్మషం ఉండదు, కేవలం మనసును హత్తుకునే భావం మాత్రమే ఉంటుంది. మరి మీ మనసును పల్లెదారుల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఎవరు అనంటే పల్లె పాటల పండుగ మరి ఆకాశవాణి నిర్వహిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అటెండ్ అవ్వడానికి ఎక్కడున్నా కూడా హైదరాబాద్ సిటీలో మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే తప్పకుండా ఈ టైంలో అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ అయిపోండి. ఎక్కడ జరుగుతుంది అనే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే వినేయండి.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎడ్రపాటి మాధవీలత. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్ భవన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. దేశ కరెన్సీ విలువను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వాహనాల వినియోగాన్ని తగ్గించానని పేర్కొన్న శివప్రతాప్ శుక్లా ప్రధాని పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మరో 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు గవర్నర్ తెలిపారు. రాష్టవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్టం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా చెట్ల చిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన రబీ ధాన్యం కొనుగోలుకు రాష్టంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న 2-3 రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం

చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు. ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటివరకు కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. అయితే మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న మహిళలకు శిక్షణనిచ్చింది. వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్దంగా ఉన్నామని కంపెనీకి తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రెసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుంచి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లు నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ, పేద, వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడులు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సప్త సూత్రాలపై విశ్లేషణ చేస్తూ, సామాన్య పౌరులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ

కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్ల సమయం 6:23:33.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఉన్నా, మరి తెలంగాణలో ఎక్కడ ఉన్నా, దేశంలో ఎక్కడున్నా కూడా ఈ టైం అంటే 6:20 ఇలా సాయంత్రం అయింది అంటే 6 దాటిందంటే తప్పకుండా కొంచెం సిటీ ఏరియాల్లో బిజినెస్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ని మనం తప్పించాలి అంటే చేయాల్సిన ఒకే ఒక పని బాధ్యతాయుతంగా ఉండడం. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కొనసాగించండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి కమల్ హాసన్, శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట. కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించగా శంకర్ ఇషాన్ లాయ్ సంగీతాన్ని అందించినటువంటి పాట విశ్వరూపం నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.
3: అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కనిపితే చాల కన్య కౌకిలి చేరగలేవా ఊహల బాకిట ఉండకురా కల వెన్నెల జింతు వరం మీర పూతన గర్భ మణంచిన వాడ పాపపు విరహము బలి గుణరాల మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియోకి లగ్గల సమయం 6:28:57 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. నేను మీ ఆర్జే సురభి రమేష్. మరి అందమైన సాయంత్రం హాయిగా చల్లగా ఉంటుంది అనుకుంటే, మరి సిటీలో వెళ్తూ ఉంటే మాత్రం వేడి మాత్రం అలాగా, అంటే వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి పొగల వల్ల మరి వేడి బాగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇంటికి వెళ్ళి హ్యాపీగా స్నానం చేసి పడుకుందాం అనుకుంటే, రీసెంట్గా

అంటే ఈ ఏసీలు ఎక్కువగా వాడడం ఇలాంటి వాటి వల్ల లేట్ నైట్లో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి మరి కరెంటు పోయిన పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఒకవైపు వేడి అటువైపు కరెంటు కూడా పోయిందనుకోండి, అప్పుడు మొదలవుతుంది ఏంటి, బ్యాండ్ మేళం. ఏంటి ఆ బ్యాండ్ మేళం అంటే? విన్నర్ ఐ మ్యూజిక్. యాస్, బయట ఎండలకు బయటపడి అంటే భయపడి ఇంట్లో దాక్కుంటే ఈ దోమల మ్యూజిక్ బ్యాండ్ మన చెవి దగ్గర కచేరీ మొదలుపెట్టేస్తూ ఉంటాయి కదా. మనం కొట్టే చప్పట్లు వీటికి అస్సలు వినిపించడమే లేదండి. మరి ఈ గ్యాంగ్ని పర్మనెంట్గా పంపించేయాలంటే ఏంటి, పర్మనెంట్గా పంపించేయాలంటే ఏం చేయాలంటే, మార్కెట్లో దొరికినటువంటి లిక్విడ్స్ కాయిల్స్ వాడడమే కాదు, మన ఇంటి బాల్కనీలో న్యాచురల్ బౌన్సర్స్ని దింపాల్సింది. ఇంతకీ ఏంటా న్యాచురల్ బౌన్సర్స్ అనుకుంటారా? ఏంటో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. దాస్కా ధమ్కీ నుంచి ఆదిత్య ఆర్కే, లియోన్ జేమ్స్ పాడినటువంటి పాట, పూర్ణాచారి సాహిత్యాన్ని అందించారు, లియోన్ జేమ్స్ సంగీతంలో వచ్చినటువంటి మస్తు పాట ఇప్పుడు మీకోసం.

0: ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. నిజంగా రియల్ లైఫ్ లో లేదు, కనీసం కలలోనైనా ఇలాగా పడిపోయింది అని ఫీల్ అవుతున్న క్రమంలో కరెంటు పోయిందా, ఇదిగో ఇలా ప్రారంభం అవుద్ది. అబ్బాబాబాబా ఎంత చికాకు వస్తుందో కదా. మరి ఇలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలి అంటే, మరి వందలు పెట్టి రకరకాల కాయిల్స్ తెచ్చుంటారు, వాటన్నిటిని పెట్టినా కూడా మరి అప్పటికీ కూడా దోమలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఎలా అరికట్టాలో, నేచురల్గా ఎలా అరికట్టాలో కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్.

0: కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: యా స్టూడియోకి లగ్ల సమయం 6:35 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. ఇలా నేను చెప్తూ సాగదీస్తూ ఉంటే అబ్బా ఆ న్యాచురల్ బౌన్సర్స్ ఏంటి అనే మీకు కొట్టేస్తా ఉంది కదా. ఎస్, ఇంతకీ ఏంటేవంటే మన దోమల విరుగుడుకు మొక్కలండి. ఎస్, మన ఇంట్లో మీ రకరకాల మొక్కలు పెంచుకుంటాం కదా, వాటిలో కొన్ని మొక్కలు తప్పకుండా పెట్టుకుంటే మీ ఇంట్లో దోమలు తగ్గే అవకాశం ఉంటుంది. వాటిలో తులసి, దీని ముందు దోమల ఆటలు సాగవు. ఇది మన ఇంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ లాంటిది. ఇక లెమన్ గ్రాస్, దీని వాసన మనకి పెర్ఫ్యూమ్, దోమలకి మాత్రం డేంజర్ సిగ్నల్. ఇక పుదీనా ఉంటుంది, ఇది కిటికీ దగ్గర ఉంటే దోమలు అడ్రస్ మార్చుకొని పారిపోతాయి. బంతిపూలు ఉంటాయి, అందానికి అందం, దోమలకి ఇది నో ఎంట్రీ జోన్ అనమాట. ఇక వేపమ్మ ఉండగా ఏ దోమకైనా మన ఇంటి వైపు చూసే ధైర్యం ఉంటుందంటారా. సో ఈ సమ్మర్లో కెమికల్స్కి బై బై చెప్పండి, మీ గ్రీన్ ఆర్మీని ఇంటికి తెచ్చుకోండి, దోమల సంగీతం ఆపండి, హాయిగా నిద్రపోండి. మధ్య మధ్యలో మరి ఈ నిద్రకి పనికి మధ్యలో పని చేసుకుంటూ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ వివిధ భారతి ఎప్పుడు రెడీగా ఉంటుంది. మరి అందుకోసం ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మాలరి సంపూర్ణ వినోదం మీకోసం వచ్చేస్తుంది. శ్యామ్ సింగ్ రాయ్ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట, సినిమా సాహిత్యాన్ని అందించారు మణి శర్మ, సంగీతాన్ని అందించారు.

శామ్సంగ్ రాయ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:45 దాటింది. మరి ఇప్పుడు వినండి ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

సింది వెన్నెల. హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అర్ధజ్ఞానం కన్నా అజ్ఞానమే మిన్న, హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ అనే అలెగ్జాండర్ పోప్ కోట్ మనందరికీ తెలిసిందే. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కానీ బయటపట్టని తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడి వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యల దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెంటిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహమును తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు, నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతున్నది తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా గాని ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకున్నామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్తో స్టార్ట్ అయింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే, కొంచెమే తెలిసిందనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేం దాంతో. ఏదైనా విషయం కానీ

0: ఏదైనా సంగతి కానీ ఒక స్కిల్ కానీ టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్ నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు, అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం మన స్టడీస్లో, స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్కి గల కారణాలు చెప్తాం. ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేసామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు, ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసి పరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్లో దొరుకుతుంది, మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారా తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూస్తే అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యు హావ్ టు డూ ఇస్, వై ఆమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా, పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్, బ్లాక్ దెమ్. సడన్లీ వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికం అవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ విచ్ ఇస్ ఫేక్. అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయకండి, అవాయిడ్ దట్ అండ్ స్టాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డేంజర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా ప్రోగ్రామ్ టు గివ్ యూ మోర్ ఇన్సైట్స్ అండ్ టు షెడ్ లైట్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

భీమ్స్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసినటువంటి పాట మంగ్లీ రామ్ మిర్యాల భీమ్స్ కలిసి పాడారు. బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూరు అంటూ అందమైన అద్భుతమైన పాట విన్నారు కదా. ఎస్, పల్లెటూరు అన్న పల్లె పాట అన్న నిజంగా చాలా గొప్పగా చాలా ఆనందాన్ని ఎప్పుడు కలిగిస్తూ ఉంటాయి మనకు అందులో.

జీవిత పరమార్థం ఉంటుంది. ముఖ్యంగా పల్లె పాట అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, దానిలో జీవిత పరమార్థం ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా సామెతలను పాటలుగా మలిచి హితోక్తులు పలికే జ్ఞాన భాండాగారం మన జానపదం. చదువుకోకపోయినా సంస్కారాన్ని నేర్పే పాటలు, లోకజ్ఞానాన్ని పంచే పదాలు మన పల్లెటూరి సొంత. ముఖసూటిగా మనసుకు తగిలే ఆ మాటలను పాటల రూపంలో వింటే వచ్చే మజాయే వేరు కదా. మరి అలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఏంటి పల్లె పాటల పండుగ నిర్వహిస్తూ ఉంది ఆకాశవాణి. 90 వసంతాల ఆకాశవాణి సమరంలో భాగంగా పల్లె పాటల పండుగ ఇందాకే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఎన్టీఆర్ ఆడిటోరియం నాంపల్లిలో. మరి మీరు ఎక్కడ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే వెళ్ళి ఆ పల్లె పాటల సౌందర్యాన్ని ఆ మజాని ఎంటర్టైన్ అవ్వండి. ముఖ్యంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గొరటి వెంకన్న గారు వచ్చారు. అలాగే మరి అందమైన పాటలతో అలరింప

వెంటనే వెళ్ళి ఆ పండ్లే పాటల సౌందర్యాన్ని ఆ మజాని ఎంటర్టైన్ అవ్వండి. ముఖ్యంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గొర్రెటి వెంకన్న గారు వచ్చారు. అలాగే మరి అందమైన పాటలతో అలరింపజేయడానికి ప్రముఖ జానపద గాయకులు శ్రీ గడ్డం రమేష్ గారు, అలాగే మరో ప్రముఖ గాయకులు ముఖ్యంగా ఒగ్గు కథకులు శ్రీ ఏనుగు ధర్మయ్య గారు కూడా వచ్చారు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ పల్లె పాటలతోటి ఎన్టీఆర్ ఆడిటోరియం శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పల్లె పాటలతో మారుమోగిపోతుంది. మరి వెళ్ళండి, తప్పకుండా ఆ పల్లె పాటల అందాన్ని ఆస్వాదించండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పల్లె పాటలు అంటే పల్లెదనంలో ఉండే మంచి మంచి పదాలు ఎంత బాగా ఏరుతారు అంటే, చంద్రబోస్ గారు ఒక పాటలో ఏరారు, అలాంటి పాటలన్నీ కూడా ఏడ్చి కూర్చి పెట్టారు. దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్లో దేవిశ్రీప్రసాద్ పాడినటువంటి పాట రంగస్థలం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది. స్టేట్ చూడండి.

0: రంగస్థలం నుంచి మంచి పాట విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

వి సినిమా నుంచి శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది పాడినటువంటి పాట విన్నారు. సినిమా సాహిత్యాన్ని అందించారు, థమన్ ఎస్ఎస్ సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్దిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది

ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగులను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా
మరికొద్ది

సేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:49 దాటింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుండి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాలు నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఇది మన చట్టం శీర్షికన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఏ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు టెలికాం విభాగం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారిని అడిగి మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో శ్రోతలందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలను గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అనే పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్.
1: యాక్చువల్గా ఈ రేడియేషన్ అనేది ఎటువంటి హాని కలిగించదండి మానవాళికి, ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రేడియేషన్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు, పరిశోధనలు చేశారు. వాటి సారాంశంగా వాళ్ళు ఏం చెప్పారంటే, తగిన పరిధిలో ఉన్న రేడియేషన్ అనేది ఎప్పటికీ హానికరం కాదు మానవాళికి.
0: అయితే మీరు అంటే మొబైల్ టవర్స్ గురించి, వాటి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు.
1: అవునండి.
0: అయితే అసలు ఈ రేడియేషన్ అనే అంశానికి వస్తే, రేడియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటిలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
1: సో రేడియేషన్ చెప్పాలంటే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటంటే మన శరీరంలోనికి చొచ్చుకుని పోతుంది అది సిగ్నల్. సో దానివల్ల ఏంటంటే కొంచెం శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా రేస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఇవి ఈకోవకు చెందుతాయండి. సో రెండో రకం ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఏంటంటే మన శరీరంలోని ఎటువంటి హాని కలిగించదు, అది చొచ్చుకుపోలేదు, జస్ట్ హీట్ చేస్తుంది అంతే. అది ఏమంటే మన మొబైల్ సిగ్నల్స్, తర్వాత టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఈవెన్ టాయిస్ యొక్క రిమోట్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చే సిగ్నల్ కానీ, తర్వాత టీవీ నుంచి రిమోట్ ఉంటుంది కదా, అది నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి.
0: ఎందుకంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అది ఏ డివైజ్ నుంచి వచ్చినా శరీరంలోకి చొచ్చుకుపోదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదంటారు.
1: అవునండి.
0: అయితే ఇప్పుడు మొబైల్ టవర్ నుంచి మాత్రమే కాకుండా ఈ మొబైల్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందా? అది ఎంతవరకు హానికరం?
1: ఈ మొబైల్ టవర్ నుంచే కాకుండా మనం వాడే మొబైల్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. కానీ ఈ రేడియేషన్ అనేది ఎప్పుడైతే మనకు సిగ్నల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ వేడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు మొబైల్ వేడి కాదు, మరియు నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది.
0: అయితే మీరు అన్నట్టు సిగ్నల్ స్ట్రెంగ్త్ మొబైల్ డివైస్లో బాగా ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అదే సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం సిగ్నల్ లేదు ఫోన్లో అంటూ ఉంటాం, సిగ్నల్ లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్ వల్ల కావచ్చు, దాన్ని ఉపయోగించినప్పుడు అది రేడియేషన్, దాని నుంచి వచ్చే వేడి హానికరకమంట. మరి ఈ సమస్య అధిగమించడానికి ఏం చేయాలి?
1: ఈ వేడి అనేది హానికరకమేం కాదు, కానీ మనకి ఏంటంటే చెవి దగ్గర ఇరిటేషన్ గా అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది. మనం ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ను పెంచుకోవాలంటే మనకు తగినంత సంఖ్యలో మొబైల్ టవర్స్ అనేవి ఉండాలి. అంటే మన ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతానికి సరిపడా సిగ్నల్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రామాణికంగా చూసి దాని ప్రకారం టవర్స్ పెట్టడం జరుగుతుంది.

0: అవుతుంది అన్నట్టు. సో మనకు కావలసినంత టవర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ అనేది సరిగా వస్తుంది, ప్లస్ మొబైల్ అనేది వేడి కాదు, ప్లస్ మనకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట్లాడడానికి,
1: సిగ్నల్ బ్రేక్ ఉండదు.
0: ఎస్
1: అయితే శ్రవణ్ గారు, మీరు అన్నట్టు మొబైల్ టవర్ ఉంది, సిగ్నల్ బాగా వస్తుంది, వీటితో పాటు ఈ దైనందిన చర్యల్లో భాగంగా ఇంట్లో ఏవైతే గృహస్థ ఉపకరణాలు ఉన్నాయో, టీవీ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగం చాలా పెరిగింది, ఈ వైఫై రూటర్స్ చాలా మంది వాడుతున్నారు అందరూ, అది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావచ్చు, ఇవాళ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, అన్నిటికీ వైఫై జోన్ ఆర్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలోనే బతకడం అలవాటైంది కదా, అటు ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా. మరి ఆ వైఫై జోన్ తాలూకు రేడియేషన్ గురించి, దాని తాలూకు అపోహలు ఎలా?
0: అవి కూడా మన ప్రామాణికంలోనే ఉంటాయండి, అవి వాటి వల్ల పెద్దగా రేడియేషన్ సిగ్నల్ అనేది చాలా ఎక్కువగా ఏముండదు, అది విత్ ఇన్ పరిధిలోనే ఉంటాయి, మనకేమీ హాని కలిగించవు అవి. వీటి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు, కానీ మనము కంటిన్యూగా యూజ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు డివైస్ అనేది.
1: శ్రవణ్ కుమార్ గారు, మీరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పరిధిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు అని అన్నారు, మరి ఈ ప్రమాణాలు అసలు ఏమున్నాయి, అంతర్జాతీయ స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా ఎలాంటి ప్రమాణాలు నిర్ధారించబడి ఉన్నాయి, మరి మనం భారత ప్రభుత్వం తరపున లేదా ఇటు రాష్ట్రంలో ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాం?
0: ఈ నానైజేషన్ రేడియేషన్ను స్టడీ చేయడానికి అంటే దీని ప్రామాణికాలు నిర్ణయించడానికి ఒక సంస్థ ఉండనిది, అది ఏంటంటే ICNIRP, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నానైజేషన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఏంటంటే మానవాళికి ఎంతవరకు అయితే సిగ్నల్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేస్తుంది. ఆ నిర్ధారించిన దాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత అంటే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అంతటా అది ప్రామాణికమైనది అంటే 10 వాట్స్ ఉంది. అదే మన ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్ట్రింజెంట్ చేశారు, దీన్ని స్ట్రాంగ్గా చేసి 5 వాట్లకి పరిమితి చేశారు దాన్ని.
1: మాక్సిమం లిమిట్ ఈస్ 5 వాట్స్.
0: అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా డిపార్ట్మెంట్ తరపున మేము టవర్స్ను ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5% ఆడిట్ చేస్తుంటాము, ప్రామాణికలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. సో మేమైతే చూసినంతవరకు ఇప్పటి వరకు సిగ్నల్ ఎక్కడ కూడా మాకు ప్రామాణికం క్రాస్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ సిగ్నల్స్ వలన ఎవరికి ఎటువంటి హాని లేదు అని అపోహలు, భయం అపోహలు అన్ని పెట్టుకోవద్దండి. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే యాక్చువల్గా మనం అపోహ మనం పెట్టుకున్నాం అనుకోండి సైకాలజికల్గా, దానివల్ల మన హెల్త్ చెడిపోతుంది తప్ప సిగ్నల్స్తో ఎటువంటి హాని లేదండి మానవులకి.
1: కొంతమంది ఈ మీరు అంటున్న హీట్ జనరేటింగ్ డివైస్ కావచ్చు, అది సిగ్నల్ లేకనా మొబైల్లో ప్రాబ్లం ఉండే, కొంతమంది ఫోన్ తరచూ వేడెక్కుతుంది అనే కంప్లైంట్తో వస్తున్న వారు ఉన్నారు, వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం కాకుండా కూడా మొబైల్ ఫోన్ హీట్ ఎక్కడం, అది డివైస్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు.
0: అవునండి, అయితే ప్రతి డివైస్కు SAR అనేది ఉంటుందండి, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అనేది. ఆ SAR రేట్ అనేది దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి, అది మనం తీసుకున్నప్పుడే మొబైల్ను చూసుకోవచ్చు మనం.
1: అయితే మీరు అంటున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలండి మీరు అన్నట్టు ఆ SAR, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్?
0: అవునండి,
1: వినియోగదారులు మొబైల్ కొనుగోలు చేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంగా అది ఎలా తెలుసుకోవాలంటారు?
0: అయితే మనం మొబైల్ కొనుగోలు చేసినప్పుడు డయల్ ప్యాడ్లో *#07# అని డయల్ చేసి చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుందండి. అయితే దాని వాల్యూ ఎంత ఉండాలి అంటే 1.65 kg/W ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉన్నదంటే ఆ డివైస్ ఈస్ నాట్ గుడ్ డివైస్ అండ్ యూ కెన్ అవాయిడ్ దట్ డివైస్.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నేను నా డివైస్ ఓపెన్ చేసి కొట్టి చూశానండి, *#07# అని కొట్టగానే సార్ లిమిట్ ఫర్ మొబైల్ డివైసెస్ ఈస్ 1.6 W/kg అని వచ్చింది, నేను వాడుతున్న డివైస్కి వచ్చేసి 0.530 అని ఉంది.
0: ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది.
1: సరే ఇప్పుడు డివైస్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను, కొనుగోలుకి ముందే తెలుసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్లో కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అందులోనే సార్ వాల్యూ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత వినియోగదారుని మీదే ఉంది.
0: అవునండి,
1: బాగుంది, మంచి విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం చాలా చోట్ల అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నాయి, పేలిపోయిందని, అలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వివరిస్తాను.
0: ఎప్పుడైనా కానీ మొబైల్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అనేది ఎక్కడం జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో. దాంతో పాటుగా ఇప్పుడు మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ కూడా మనం మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అది మొబైల్ మళ్ళీ ఇంకా హీట్కి అవకాశం ఉంటుంది,
1: రెండు పనులు చేయాలి.
0: సో దానివల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది, అందువలన ఎప్పుడైనా కానీ ఛార్జ్ను డిస్కనెక్ట్ చేసి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం శ్రేయస్కరం.
1: దీంతోపాటు నేను ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక ప్రాంతానికి స్థానభ్రంశం అవ్వాల్సి వచ్చింది, అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు, అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే సిమ్ సర్వీసెస్ వాడుతున్నానో ఆ కంపెనీ సిగ్నల్స్ లేవని చాలామంది కంప్లైంట్ వచ్చి అక్కడ ఏవైతే బాగున్నాయో

0: దానికి మారిపోతుంటారు
1: అవునండి,
0: పోర్ట్ మోడ్ ద్వారా, అది మీకు తెలిసే ఉంటుంది.
1: అవునండి,
0: అలా మారడం శ్రేయస్కరమేనా? మీరు అన్నట్టు తక్కువ స్ట్రెంత్ ఉన్నది మాట్లాడకూడదు కాబట్టి మరి మారడమే శ్రేయస్కరం అంటారు.
1: అవునండి. ఎప్పటికైనా కానీ సిగ్నల్ మంచిగా ఉందంటే, మీరు ఈ రోజులలో ఏంటంటే ఏ ఆపరేటర్ కానీ మనం పోర్ట్ అవుట్ అయిపోవచ్చు. సో ఇమీడియట్గా మనకు వితిన్ 3-4 డేస్లోనే అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది నెంబరు. సో ఆటోమేటిక్గా ఆపరేటర్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. సో కాబట్టి పోర్ట్ అవుట్ అవడం శ్రేయస్కరం అండి.
0: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. ఇంకా ఈ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలు భయాలు పోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
1: మేము ఏం చేస్తున్నామంటే, యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో, ఎక్కడ వెళ్తే అక్కడ, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా, సొసైటీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అపోహకు కారణం ఏంటంటే, యూట్యూబ్లలో కానీ తర్వాత డిఫరెంట్ వెబ్సైట్లలో చూస్తుంటారు కదా, ఏదో రాస్తుంటారు ఎవరో, అది యాక్చువల్గా లీగల్గా ఉండేది కాదు, అది
0: లీగల్ వ్యాలిడ్ కాదు.
1: అది ఏదో రాస్తుంటారు, కానీ యాక్చువల్గా లీగల్గా అంటే చెప్పగలిగే వాళ్ళం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళం. సో ఎందుకంటే మేము అవి పాటిస్తున్నాము, ప్లస్ WHO కానీ ICNRP ఏవైతే నిర్ణయించిందో వాటి ప్రకారం మేము పాటిస్తూ టెలికామ్ ఆపరేటర్స్కు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే అవన్నీ కండిషన్స్ పెట్టి ఆ లైసెన్స్ మీద ప్రకారం మేము వారికి ఇన్స్పెక్షన్ కూడా చేస్తుంటాము, ఆడిట్ చేస్తుంటాము, వాటికి లోన్ ఉన్నాయా లేవా అనే సిగ్నల్స్, ప్లస్ వాళ్ళు ఏదైనా కొత్త టవర్ పెట్టినప్పుడు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తారు, అందులో అక్కడ ఎంత ఉంది రేడియేషన్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడే. మేమైతే ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్కి వెళ్తామో, వెళ్ళినప్పుడు దాని ప్రకారం చూస్తాం అక్కడ ఎంత ఉంది ఏం కథ అనేది చూసేసి అది ఓకే ఉంటే సర్టిఫై చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు చెప్పేస్తాం, ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తాం తర్వాత. సో అందుకే మేము ఎక్కడైనా సరే ఏవైనా సరే, సపోజ్ అదే కాకుండా మాకు ప్రజల నుంచి కంప్లైంట్ కూడా వస్తుంది, సిగ్నల్ ఎక్కువ ఉంది ఇక్కడ అని వస్తుంటాయి, MP ద్వారా వస్తుంటాయి, త్రూ MLA ద్వారా వస్తుంటాయి, ఈవెన్ తరంగ సంచార పోర్టల్ అనేది ఉంది దానిలో కూడా రైజ్ చేస్తుంటారు. సో దాని ప్రకారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మేము వాళ్ళతో మాట్లాడి మేము ఎప్పుడు రావాలి చెప్పండి మీ దగ్గరికి, వచ్చి మేము టెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తాం, వాళ్ళ ఇంటి లోపల కానీ, ఇట్లా బెడ్రూమ్లో కానీ, లేకపోతే కిచెన్లో కానీ, లేదా ఈవెన్ వాళ్ళ బిల్డింగ్ పైన కానీ వాళ్ళకు మెజర్ చేసి చూపిస్తాం, చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించి మళ్ళీ ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.
0: బాగుంది శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఔత్సాహి కూడా ఎవరైనా నాకు అనుమానంగా ఉంది, నా ఇంటి దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందేమో అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దృష్టికి తీసుకురావాలన్నా, పోర్టల్ పేరు చెప్పారు తరంగ్ సంచార్.
1: తరంగ్ సంచార్ పోర్టల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు పొందుపరచారండి. ఆ పోర్టల్లో ఈ రేడియేషన్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుందండి అందులో. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే పర్టికులర్ ప్లేస్లో టవర్ ఉందా లేదా, నా ప్లేస్ సపోజ్ మా విలేజ్ ఉంది అనుకోండి, ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం దానికి సంబంధించిన ల్యాండ్లైన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా తెలుస్తుంది, ప్లస్ దానిలో రేడియేటెడ్ వాల్యూ ఎంత ఉంది, సర్టిఫైడ్ వాల్యూ, ఆడిటెడ్ వాల్యూ ఎంత ఉంది చూపిస్తుంది, అది ఓకేనా కాదా అని కూడా కనబడుతుంది మనకు, తెలుస్తుందండి. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా రేడియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తరంగ సంచార పోర్టల్లో లాగిన్ అయి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వాళ్ళు వాళ్ళ ఏరియా ఏది ఉంటుందో ఆ ఏరియాలో ల్యాండ్లైన్స్ ఎంటర్ చేసేసి, ఎంటర్ చేసినప్పుడు అది ఏమడుగుతుందంటే డబ్బులు కట్టమని అడుగుతుంది, 4,000 రూపీస్ దానికి ఫీ ఉందండి.
0: అంటే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి,
1: ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చేయడం ఇబ్బంది అవుతుంది. సో అందుకొరకే 4,000 రూపీస్ కట్టి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్ గా మాకు ఒక
0: టికెట్ రైజ్
1: అవుతుంది. సో దాని ప్రకారం మేము వితిన్ 7 డేస్ లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఆ సిగ్నల్ మెజర్ చేసి వాళ్ళ ముందే మెజర్ చేస్తాం, చూపిస్తాం వాళ్ళు, చూపించి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత దానిలో మెయిల్లో రిప్లై కూడా ఇస్తాం. సో ఇన్ దిస్ వే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దేర్ డౌట్స్.
0: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. మీరు చెప్పినట్టుగా మనిషి మనుగడ కోసం అభివృద్ధిలో భాగంగా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని ప్రజల్లో ఉన్న అపోహ అపోహేనని, అది నిజం కాదని, నిజంగా ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక రుసుముతో తమ ప్రాంతంలో ఉన్న రేడియేషన్ విలువని తెలుసుకోవడానికి తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని తీర్చుకోవచ్చని శ్రవణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే మొబైల్ ఫోన్ కొనేటప్పుడు సార్ వాల్యూ చూసుకొని వినియోగదారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ని కూడా దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్ వాడాలి, ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శ్రోతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మనుగడ వైపు, అభివృద్ధి వైపు పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేసే శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: ధన్యవాదాలు అండి, థాంక్యూ.

0: ఇంతవరకు ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుండి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి కోపిశెట్టి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ సమయం 7:32:21 దాటలా ముందుకు వెళుతూ ఉంది. నేను మీ ఆర్జే సురభి రమేష్ మరి పాటతో ప్రయాణం చేసే సమయం వచ్చేసింది. మరి కొన్ని పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే పాట గురించి చెప్పుకునే ముందు, ముఖ్యంగా మనం మంచి పాటలు వినేక ముందు మరి ఎలాంటి పాటలు వినబోతున్నా కూడా చెప్తాను. ముఖ్యంగా తెలుగు నేల మీద పుట్టిన ప్రతి అక్షరం ఒక అద్భుతం. అందులోనూ మరి పల్లె పాట ఒక అపురూపం కదా. గ్రంథాల్లో దొరకని చరిత్ర అపురూపం దాల్చని సాహిత్యం మన జానపద గేయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం వినోదం కోసం పుట్టింది కాదు, గ్రామీణ జీవన విధానాన్ని మనుషుల మధ్య అనుబంధాలని చాటి చెప్పే ఒక గొప్ప వారసత్వం. శ్రమజీవుల స్వేద బిందువుల నుండి జారువారిన ఈ మధుర గీతాలు నేటి తరానికి అందించాలనే మరి చిన్ని ప్రయత్నమే 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండుగ అంగరంగ వైభవంగా హైదరాబాద్ నాంపల్లిలోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అద్భుతంగా నడుస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడైనా వెళ్ళి మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అందరూ ఆహ్వానితులే. మరి అక్కడ అలా జరుగుతుంది కదా, మన రేడియోలో కూడా పల్లెపాటల విందు మీకోసం సిద్ధంగా ఉంది. ఎందుకు అంటే, ముఖ్యంగా రంగుల ప్రపంచం ఎన్ని వింతలు చూపించినా మన వెండి తెరపైకి అసలైన కళ వచ్చేది పాటలతోటి. అందులోనూ మన మట్టి పాటలతోనే మరి కోటి రూపాయల సెట్లు వేసిన రాని వెలుగు ఒక పల్లెటూరు దరువుతో వస్తుంది. దరువు అంటే శబ్దం మాత్రమే కాదు, అది మన హృదయ స్పందన. మరి సెల్యులాడ్పై జానపద జాతరను జరిపించిన ఆ ఊర మాస్ పల్లె బీట్స్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉంచాను. మరి ఫస్ట్ వస్తున్న పాట ఏంటంటే, ఉత్తరాంధ్ర మట్టి లోతుల్లోంచి పుట్టినటువంటి అచ్చమైన జానపదం ఇది. పలాస 1978 సినిమా నుంచి నాది నక్లీసు గొలుసు. కేవలం ఒక పాటగా కాకుండా ఒక సంస్కృతిని ఒక యాసని రాష్ట్రమంతా మార్మోగేలా చేసింది. సింగర్ రఘు కొంచెం గొంతులో ఉండే రానేస్ ఈ గీతంలోని వేగం మనల్ని కుదురుగా కూర్చోనివ్వనే ఇవ్వదు. పదండి మరి పలాస వీధుల్లోకి వెళ్ళి ఆ నక్కిలీసు గొలుసు సవ్వడిని మనం విందాం. పలాస 1978 రఘుకుంచ పాడినటువంటి ఈ పాట ఉత్తరాంధ్ర జానపదం. రఘుకుంచ సంగీతాన్ని అందించారు. మరి ఆ పాట ఇప్పుడు లేట్ చేయకుండా విందాం. స్టేడియం

0: ప్లీజ్ గొలుసు అంటూ అదిరిపోయే జబర్దస్త్ పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु एनसीपीसीआर द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఏ స్టూడియో క్లాక్ల సమయం 7:39:51 దాటలా వెళ్ళిపోతుంది. దిల్ని ఖుషి చేసేటటువంటి భలే భలే జానపద పాటలు, ఎస్పెషల్లీ ఫోక్ లోర్లో ఉండేటటువంటి వండర్ఫుల్ ట్రాక్స్ అన్నీ కూడా సినిమా వాళ్ళు మనకు మంచి మంచి అంటే ఇంకా ఆర్కెస్ట్రైజేషన్ బాగా దానికి అరేంజ్ చేసి మరి మనకు అందించారు. అలాంటి పాటల్లో మరో వండర్ఫుల్ ట్రాక్ రాయలసీమ యాసలోని తీయదనం, మరి పెంచల్ దాస్ గారి గొంతులోని స్వచ్ఛత కలిస్తే అదే భలేగుంది బాల. ఎస్, ఆధునిక సంగీతానికి పల్లె పదాల అలంకారం అద్దిన ఈ పాట ప్రతి ఒక్కరిని స్టెప్పులో ఎంచింది. మరి పల్లెటూరి అందాన్ని ఒక బామ్మ చెప్పే ముచ్చట్లా వినిపించే ఈ సాంగ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. శ్రీకారం మూవీ నుంచి పెంచల్ దాస్ అండ్ నూతన్ మోహన్ పాడినటువంటి పాట. పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించారు, మిక్కిజే మేయర్ దీనికి సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఇదిగో ఇలాంటి అదిరిపోయే పాట.

0: ఎస్, మీ కాలు అస్సలు భూమి మీద ఉంచనివ్వలేదు కదా. ఈ పాట అలా కదపాలని, బాడీని మొత్తం షేక్ చేయాలనిపించింది కదా. ఇలాంటి షేక్ చేయించే పాటలు మరికొన్ని వినిపిస్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: పేపరు పెన్

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే మామూలుగా లేదా వైబ్రేటింగ్గా ఉంది కదా వినోదం. ఎందుకంటే మరి జానపద పాటలు, జానపద టచ్ ఉండేటటువంటి పాటలు సినిమాలకు ఒక హైలైట్గా మిగులుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద క్యాస్టింగ్ నుంచి మామూలు సినిమాల్లో కూడా ఇలాంటి ఒక ఫోక్ టచ్ ఉండేటటువంటి పాటలను పెట్టాలని నిర్మాతలు కోరుకోవడం, ఆర్టిస్టులు కోరుకోవడంతో ఏదో ఒక సందర్భంలో పాట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. అలాంటి పాటల్లో మరి 2000లో వచ్చినటువంటి పల్లెటూరి సంతల్లో పెళ్లిల్లో మారుమోగిపోయినటువంటి ఒక హై పిచ్ మాస్ సాంగ్ థియేటర్లో ఒక ఊపింది. ఆ గొంతుని పదను ఆ బీట్లోని వేగం ఇప్పటికీ మనలో అదే ఎనర్జీ నింపుతూ ఉంటుంది. అదే పాట ఫ్యామిలీ సర్కస్ నుంచి నన్ను కొట్టకురో తిట్టకురో అని మంచి పాట వచ్చేస్తుంది. ఆ పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాం. స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ల సమయం 7:52:29 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. దిల్ ఖుషీగా ఉంది కదా. మరి తెలుగు జానపద టచ్తో ఉన్నటువంటి సినిమా పాటలు వింటూ ఉంటే మరింత దిల్ ఖుషి అవడమే కాదు, కాలు కదిపే పరిస్థితి వస్తుంది, బాడీ మొత్తం షేక్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది కదా. మరి అలాంటి పాట ఇంకోటి కూడా మీకోసం రెడీగా రెడీగా ఉంది. ధరువు అంటే ఇలా ఉండాలి, దుమ్ము లేపే బీటు, ఊపిరి సలపనివ్వని వేగం. ఇదే పాట. ఏంటా పాట అంటే దారి చూడు పాట ప్రత్యేకత. ఒక పాత జానపదాన్ని కొత్త హంగులతో వెండి తెరపై ఆవిష్కరిస్తే ఆ కిక్కేవారు మాస్ ఆడియన్స్కి పూనగాల తెప్పించిన ఈ హై వోల్టేజ్ జానపద గీతం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి పుట్ట పెంచల్దాస్ పాడినటువంటి ఈ పాటకి పుట్ట పెంచల్దాస్ సాహిత్యాన్ని అందించారు. హిప్ హాప్ తమీజ్ సంగీతాన్ని అందించినటువంటి ఈ హై వోల్టేజ్ సాంగ్ మీకోసం.

ఇలాంటి పాటలు వింటే దిల్ ఖుషి అవ్వడం ఏంటి, మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా. అలాంటి మరో వండర్ఫుల్ రీసెంట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ కోటబల్ మాలి మూవీ నుంచి మీకోసం రెడీగా ఉంది. పి రఘు పాడినటువంటి పాట, లిరిక్స్ కూడా రఘు అందించారు, మిథున్ ముకుందన్ సంగీతాన్ని అందించినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్భవన్ విడుదల చేసింది. కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వీడి సతీశన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన జరిగే టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం తాటికల్లు మేళాపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి నీరా బాటిళ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటలు పండుగ పేరిట ఈరోజు ప్రత్యేక జానపద విభావరి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు ధర్మయ్య బృందం ప్రదర్శించిన ఒగ్గు కథ తెలంగాణ మట్టి వాసన్ను, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించింది. ప్రముఖ జానపద సంగీత కళాకారుడు గడ్డం రమేష్ బృందం పాడిన పల్లె గీతాలు ప్రేక్షకులను ఉర్రుతలోగించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరెటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బానోతు హరిసింగ్ ప్రారంభోపన్యాసం చేయగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎంఎస్ మహేష్, మార్కెటింగ్ హెడ్ టి ప్రసన్న, ఇన్ఛార్జ్ ప్రోగ్రాం హెడ్ సీమాకుమారి, ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను

0: మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల సమయం 8:47 దాటి అలా ముందుకు వెళుతుంది అని అంటే ఎనర్జీని పెంచే పాటలతో పాటు మైండ్ బ్లాంక్ చేసే ట్రెండింగ్ ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ కి సంబంధించిన మస్తు మస్తు విశేషాలతో మీకోసం సిద్ధంగా ఉంటుంది.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి అలాంటి భలే భలేగా ఉండే వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ తెలుసుకోవాలి అంటే ఎస్, అన్ని రకరకాల విశేషాలు ప్రపంచంలో జరిగిన అటువంటి రకరకాల విశేషాలు చెప్తాను. ఈలోపు ఒక మంచి క్యూట్ సాంగ్ వినిపిస్తాను, స్టేడియం.

ఎస్ ఆర్ రహమాన్ కంపోజిషన్ లో హరిహరన్ మధుశ్రీ పాడినటువంటి పాట శివాజీ మూవీ నుంచి పువ్వల్లే నవ్వులు నవ్వులు అంటూ అందమైన పాట విన్నారు కదా. మరి ఒక దేశంలో ఉద్యోగులంతా కూడా ఇలాగే అందంగా నవ్వుకుంటూ ఉన్నారట, ఆనందంగా ఉన్నారట. ఎందుకనే విషయం కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అనరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కొంచెం మస్తీ, బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలవించే సంపూర్ణ వినోదం మనము నా మస్తీ మజాలో మస్తి మస్తుగా ఉండేటటువంటి మాట ఏంటో తెలుసా? జనరల్గా మన దగ్గర ఆఫీస్ అని పేరు ప్రస్తావనకు వస్తే క్యూబికల్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్, టెన్షన్స్ మైండ్లో తిరుగుతాయి. కానీ అక్కడ ఆఫీసుల్లో అడుగు పెడితే అది ఆఫీస్లా ఉండదు, అది ఒక రిసార్ట్లా ఉంటుందట. అక్కడ క్యూబికల్స్ లేవు, ఓపెన్ స్పేస్, హాయిగా బీన్ బ్యాగ్లో కూర్చుని పని చేసుకోవచ్చు. పని ఒత్తిడి అనిపిస్తే మసాజ్ చైర్ ఉంది, బోర్ కొడితే గేమ్స్ ఉన్నాయి. ఇక సాయంత్రం అయితే చాలు స్వీడిష్ స్నాక్స్, చాక్లెట్స్ తో పండగే పండగ. మరో విశేషం ఏంటో తెలుసా? వీకెండ్ వచ్చిందంటే చాలు ఆఫీస్ ఫోన్ పక్కన పడేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయమని కంపెనీలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అబ్బా, వింటుంటేనే దిల్ భలే ఖుషి అవుతుంది. ఒత్తిడి లేని మనసు, ఉత్సాహాన్నిచ్చే వాతావరణం. అందుకే అక్కడి ఉద్యోగులు కింగ్లా పనిచేస్తారు, వినడానికి కల్లా ఉంది కదా. కానీ స్వీడన్లో ఇది నిజం. ఏ సోషల్ మీడియాలో సంకేత్ అనే ఒక వ్యక్తి అక్కడ విశేషాలను ఒక వీడియోలో పోస్ట్ చేశాడు. మరి ప్రజెంట్ వైరల్ వీడియో అది. దీన్ని చూసి ఇలాంటి ఆఫీస్ కల్చర్ మన దగ్గర కూడా ప్రతి ఆఫీసులో అమలు చేస్తే బాగుండని కామెంట్స్ పెడుతూ ఉన్నారు నెటిజన్స్. నిజంగానే కదా, ఇలాంటి అంటే స్వీడన్లో ఎక్కువగా మనిషి యొక్క ఆనందానికి, ఆహ్లాదానికి, మానసిక స్థితికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అందుకోసమే చేసేటటువంటి వర్క్ చేసేటటువంటి ప్లేస్ని మరింత ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా అలాంటిది వస్తే అందరం కూడా దిల్ ఖుషి అవుతుంది. రైట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వస్తుంది ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సెగ నుంచి. వర్షం ముందగా అంటూ ఎండాకాలంలో ఇలాంటి పాట వింటే దిల్ ఖుషి అవుతుంది. అబ్బా, సునీతా సుజన్న పాడినటువంటి పాట. శ్రీ మణి సాహిత్యాన్ని అందించారు, జోషువా శ్రీధర్ సంగీతాన్ని అందించినటువంటి

0: ప్రారంభమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: అది అర్ధరాత్రి సమయం. అరియున్నోర్లోనే ఆ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గది బయట మృత్యువు లాంటి నిశ్శబ్దం, కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక నీడ లోపలికి ప్రవేశించింది. పక్కనే యజమాని కూతురు అల్లుడు నిద్రిస్తున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం. అయినా సరే ఆ అపరిచితుడు అస్సలు తగ్గేదే లేదన్నట్టు అల్మారాలో ఉన్న 10 తులాల బంగారాన్ని అపహరించాడు. గొలుసులు, కమ్మలు, గాజులు ఒకటి కూడా వదలలేదు. తెల్లారింది, యజమాని లేచాడు. కానీ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఆయన కనీస అనుమానం కూడా రాలేదు. అంతా మామూలుగానే ఉంది అనుకున్నారు. కానీ మధ్యాహ్నం అల్మారా తెరిచినటువంటి యజమాని కూతురు ఒక్కసారిగా కేక వేసింది. ఎందుకంటే బంగారం మాయం. మరి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు, సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇంతలో సోమవారం ఉదయం ఆ ఇంటి గేటు దగ్గర ఒక మిస్టరీ ప్యాకెట్ ప్రత్యక్షమైంది. ఆ ప్యాకెట్ తెరిచిన యజమానికి మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపించింది. ఇంతకీ ఏంటి ఆ ప్యాకెట్లో ఉంది అని మీకు డౌట్ అనుమానం వస్తుంది కదా, మీకేతో పాటు నాకు కూడా వచ్చింది. అదేంటో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీలో జోష్ నింపడానికి వచ్చేస్తున్నారు ఎవరు? సారు సుచిత్ర తమన్ పాడినటువంటి పాట, భాస్కర్ పట్ల సాహిత్యం, థమన్ ఎస్ఎస్ కంపోజిషన్లో బిజినెస్ మ్యాన్ నుంచి ఒక మస్తు పాట.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారం.

నిజంగా అంటే నిజంగా దావత్తే ఇద్దాం అనుకున్నట్టు అనుకున్నారు పోలీసులు. పోలీస్ సార్ వచ్చి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఒక దొంగ చాలా చాకచక్యంగా ఇంటి వాళ్ళు పడుకున్న సమయంలో హ్యాపీగా బంగారాన్నంతా ఎత్తుకొని వెళ్ళాడు. అయినా కూడా మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరికి ఒక ప్యాకెట్ జాడ విరిచి ఉంది వాళ్ళ ఇంటి ముందర. ఇంతకీ దాంట్లో ఏముందో చెప్తా, మీరు మాత్రం ఇంటి ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: దొంగ జేబు దొంగ కొండవీటి దొంగ సినిమాలు ఎంత హిట్, మంచి దొంగ కూడా అంతే హిట్. ఎందుకు ఎందుకు ఎందుకంటారు ఎందుకంటారు అంటే టైటిల్లోనే ఉంది కదా మంచి అని, అందుకే మంచి హిట్ కూడా అందుకుంది. అయితే రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా మంచి దొంగలు ఉంటారు, అప్పుడప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. కేరళలోని గురువాయూర్కి దగ్గరలో అరియన్నూర్లోని ఒక ఇంట్లో దొంగతనం చేసిన దొంగ నెక్స్ట్ డే ఏం చేశాడు తెలుసా, గేట్ దగ్గర ఒక ప్యాకెట్ పడేశాడు. ఇంతకీ గేట్ దగ్గర దొరికిన ఆ ప్యాకెట్లో బాంబు ఉందా లేక దొంగ ఏమైనా హెచ్చరిక పంపాడా అనుకుంటే కాదు, ప్యాకెట్ తెరవగానే మెరిసిపోతున్న బంగారం కనిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 తులాల బంగారం. బంగారంతో పాటు అక్షర దోషాలతో కూడిన ఒక ఇంతైన ఉత్తరం కూడా ఉంది. అందులో రాసి ఉన్న మాటలు చదివి పోలీసులకు నవ్వొచ్చింది, షాక్ అయ్యా ఫస్ట్ షాక్ అయిన తర్వాత నవ్వొచ్చింది. అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, సీసీటీవీలో నా ముఖం చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది, భయంతో తిరిగి తెచ్చేశాను అని రాశాడు. అదొక 2 తులాలు అమ్మేశాను, అది కూడా త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ప్లీజ్ ప్లీజ్ విత్డ్రా చేసుకోండి అంటూ ఆ ఉత్తరంలో వేడుకు. దొంగతనం చేసిన వాడే భయపడి పశ్చాత్తాపంతో తిరిగి రావడం కేరళలో ఇప్పుడు సంచలనంగా మారింది. సో బయట కెమెరాలు లేకపోతే ఆ దొంగ ఎప్పుడు వచ్చాడో ఎలా వెళ్ళాడో ఎవరికీ తెలియదు. టెక్నాలజీకి భయపడి దొంగే దిగి వచ్చిన ఈ వింత కథ అట్ ప్రజెంట్ వైరల్గా మారింది. విన్నారు కదా, ఇది మస్తీ మజాలో ఇలాంటి వైరల్ ట్రెండింగ్ న్యూస్ అంతా కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు 8 to 8:30 మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆనందించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్ అంటూ కుమారి 21 F నుంచి దేవిశ్రీ ప్రసాద్, రణేనా రెడ్డి, రీటా పాడినటువంటి పాట దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని కూడా అందించారు.
3: Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly.

0: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:33:29 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది అంటే సమయం మరి ఇప్పుడు ఈ సమయం ఏ సమయం? ఏకచిత్ర గానం సమయం. మరి ఈరోజు ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ హిట్స్ మూవీ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక పాట వినగానే పచ్చని పల్లెటూరు కళ్ళ ముందు మెదిలే చుట్టాలు గుర్తొస్తే అది ఖచ్చితంగా సీతమ్మ వాకిట్లో సిరిమల చిట్టే పాట అయి ఉంటుంది. ఆ సినిమాకి సంగీతమే వెన్నెముక, మిక్కీ జే మేయర్ అందించినటువంటి 6 పాటలు ఒక ఎత్తు, అయితే నిశర్మ గారు అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. మరీ అంతగా అని ఒకరంటే సీతమ్మ వాకిట్లను మరొకరు పాడుకున్నారు. కేవలం పాటల కోసమే థియేటర్కి వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయా? పాటలు వినిపిస్తూ మరిన్ని జ్ఞాపకాలను నెమరు వేసేలా చేస్తా పాటల ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ సినిమాలోని పాటలని వినిద్దాం. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ సినిమా మూడ్ని సెట్ చేస్తుంది. రేలంగి గ్రామం, అక్కడ పచ్చదనం, రేలంగి మామయ్య కుటుంబం యొక్క పద్ధతులు, ఆ ఇంట్లోని ఆడపడుచుల సందడిని చూపిస్తూ సాగే ఈ పాట ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని చాటి చెప్తుంది. మరి ఈ మూవీలోనే అందమైన పాటలన్నీ కూడా ఈరోజు మీకోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్రగానం సెగ్మెంట్ లో. మరి సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు నుంచి అద్భుతమైనటువంటి పాటలు మనము మొత్తం ఒకదాని మించి ఒకటి ఉన్నటువంటి పాటలు వింటూ ఉన్నాం. ముఖ్యంగా టాలీవుడ్లో ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటిస్తే ఆ సందడే వేరు. మళ్ళీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ మహేష్ బాబులో ఒకే ఫ్రేమ్లో చూపిస్తూ నిర్మాత దిల్రాజు గారు ఒక వండర్ క్రియేట్ చేశారు. ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నా ఎక్కడ అహంకారాలు లేకుండా ఒక అన్నదమ్ముల్లా కనిపించడం ఈ సినిమాకి పెద్ద బలం. మరి ఆ అన్నదమ్ములకి ఈ సినిమాలో పేర్లు ఏంటో తెలుసా? తెలుసా తెలీదా? ఎస్, తెలిస్తే 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమాలో. సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో ఆ అన్నదమ్ముల పేర్లు ఏంటో తెలిస్తే మీరు 0402324082 నెంబర్కి ఆన్సర్ మెసేజ్ పంపించండి. ఓకే, మరి ఈ సినిమా ప్రారంభంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి ప్రయాణాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా వాళ్ళిద్దరి విభిన్న మనస్తత్వాలని సరదాగా ఆవిష్కరించే పాట. మరి ఆ పాట మీకోసం వినిపిస్తాను. అద్భుతమైనటువంటి పాట, రంజిత్, శ్రీరామచంద్ర, కార్తీక్ పాడినటువంటి పాట. శ్రీవెనక సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. మీకు జయమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది ఆ పాట.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే

0: సంపూర్ణ వినోదం.
1: మీరు చేస్తున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:46 దాటి అలా ముందుకు వెళుతుంది. మనమున్నాం ఏకచిత్రగానంలో సీతమ్మ వాకిట్లో. సిరిమల్ల చెట్టు సినిమా నుంచి మంచి పాటలన్నీ కూడా వింటూ ఉన్నాం. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఈ సినిమాలో మరి హీరో ఇద్దరు హీరోలు వెంకటేష్ మహేష్ బాబు గారుల పేర్లు ఏంటి సినిమాలో అని అడిగి ఏం ఒక మెసేజ్ పంపించండి ఆన్సర్ తెలిస్తే అంటే, దిల్షుక్ నగర్ నుంచి శ్రావణి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సీతానగరం నుంచి రామకృష్ణ గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, కరెక్ట్గా గెస్ చేశారు. అలాగే సోంపేట నుంచి ధార్వి అట ధార్వి మెసేజ్ పంపించారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. మరి వీళ్ళందరూ పంపించారు, మరి వీళ్ళందరూ పంపించినటువంటి మెసేజ్ ఏంటండి, పెద్దోడు చిన్నోడు. ఎస్, ఈ సినిమాలో ఈ సినిమాను బాగా గమనిస్తే ఈ సినిమాలో హీరోలు ఇద్దరికి పేర్లు ఎక్కడ మెన్షన్ చేయరు, కేవలం పెద్దోడా చిన్నోడా, పెద్దోడా చిన్నోడా అని పిలుస్తారు. పేర్లు ముఖ్యం కాదు, ఈ బంధాలు ముఖ్యమని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు ఎంతో గొప్పగా చూపించారు కదా. గోదావరి యాస, ఇంటి లోపల ఉండే వెచ్చని అనుబంధం చూస్తుంటే అది ఒక సినిమా కాదు, మన ఇంట్లో జరిగిన కథే అనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు అన్నదమ్ముల గురించి చెప్పుకున్నాం, కానీ ఆ ఇంటికి అసలైన అందం మన సీతమ్మ, అలాగే గీత. గీత అంటే సమంత, సమంత అంటే ఆ పాట. ఏ పాట అంటే ఇదిగో ఈ పాట.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి వండర్ఫుల్ ట్రాక్. ఎస్, 6 అడుగులు ఉంటాడంటూ కళ్యాణి పాడినటువంటి ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. నిజంగా నిజంగా నిజంగా సమంత పోషించిన గీత పాత్రని చలాకీతనం, ఆ అమాయకత్వపు కోపం సినిమాకి ఒక ప్రత్యేక గ్లామర్ని అందించాయి. ఇక సీత పాత్రలో అంజలి ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక మరదలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలతో పాటు మరిన్ని మంచి పాటలు కూడా విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. యాస్, మనమున్నాం ఏకచిత్ర గానంలో. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నుంచి పాటలు వింటూ ఉన్నాం. ఈ నిజానికి ఈ సినిమా టైటిల్ ఒక పాత జానపద గీతం నుండి తీసుకున్నారు. ఆ పాటలోని స్వచ్ఛతను ఆ పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు అద్భుతంగా చూపించారు. సీతారాముల కళ్యాణం అంటే కేవలం దేవుళ్ళది కాదు, మన ఇంటి ఆడపిల్లల ఆత్మగౌరవం చాటిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో మన రేలంగి మామయ్య గురించి మర్చిపోతే అలా నలుగురితో కలిసి నవ్వడం, కష్టాల్లో ఉన్న వారికి తోడుగా ఉండటం అనే ఆయన వ్యక్తిత్వాన్ని ఈ పాత్ర ద్వారా అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు, నటించి మెప్పించారు. మరి సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్, శ్రీరామచంద్ర పాడినటువంటి పాట, శ్రీమల్లె సీతారామ శాస్త్రి సాహిత్యం అందించినటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది.

0: విలన్లు లేని సినిమా ఏదైనా ఉంటుందా అని అంటే ఉంటుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చెప్పచ్చు. ఇందులో విలన్లు ఎవరూ లేరు ప్రత్యేకంగా, కేవలం మనలో ఉండే చిన్న చిన్న అహంకారాలే అడ్డంకులు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పోషించినటువంటి రేలంగి మామయ్య పాత్ర ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. నలుగురితో కలిసి నవ్వడం నేర్చుకో అనే ఆయన ఫిలాసఫీ ఈనాటి ఒత్తిడిలో కూడా జీవితాలకి ఒక మంచి మెడిసిన్. మరి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని మరిన్ని విశేషాలు చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ. సలలిత రాగ సుధా రస సారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు దాటి 15 సెకండ్లు అయింది. మనమున్న ఏకచిత్ర గానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి మంచి పాట వింటున్నాము. మరి ఇప్పుడు మీకోసం వస్తుంది మరో అందమైన పాట. కార్తీక్ అంజనా స్వామి పాడినటువంటి పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. లేచకుండా పాట

ఎస్, ఈ సినిమాలో ఈ పాటలో ప్రత్యేకంగా పెద్దోడి క్యారెక్టర్లో వెంకటేష్, అలాగే సీత పాత్రలో అంజలి ఎంతో అందంగా అద్భుతమైన జోడీగా కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళ మధ్య ఉండే నిశ్శబ్దమైన ప్రేమకు ప్రతిరూపం ఈ పాట. వర్షం కురుస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ మధ్య ఉండే ఆత్మీయతను, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సాగినటువంటి మెలోడి విన్నారు కదా. మరి ఇప్పుడు చిన్నోడు మహేష్ బాబు అలాగే గీత పాత్రలో సమంత మధ్య సాగి రొమాంటిక్ మెలోడీ, ఒక బంధువుల పెళ్లిలో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరి మధ్య కలిగిన ఆకర్షణకు సరదా సంభాషణను పాట రూపంలో దర్శకుడు చాలా అందంగా అందంగా చిత్రీకరించినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. రాహుల్ నంబియార్ అండ్ శ్వేతా పండిత్ పాడినటువంటి ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గానంలో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాము. సినిమాలో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్సే. ఎస్పెషలీ ఈ సినిమా గురించి మరికొన్ని టెక్నికల్ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, క్లైమాక్స్లో వచ్చే భద్రాచలం సీతారాముల కళ్యాణం చూసినప్పుడు మీలో ఎంతమందికి నిజంగా గుడిగా వెళ్ళినట్టు అనిపించి చెప్పండి. ఇది ఈ భారీ కళ్యాణ మండపం మొత్తం కూడా ఒక సెట్. ముఖ్యంగా కేవీ కుహన్ సినిమాటోగ్రఫీ ఈ సీన్లకు అంతటి సహజత్వాన్ని ఇచ్చింది. పల్లెటూరు పచ్చదనం గోదావరి అందాలను కెమెరాలో బంధించిన తీరు అద్భుతమని చెప్పాలి. మనసు హాయిగా ఉంటే ఆకాశంలో మేఘాలు మన కోసమే తేలుతున్నట్టు ఉంటాయి. ఇంట్లో నవ్వులు, చుట్టూ మనుషుల ప్రేమ, మనసులో చిన్ని చిన్ని కళ్ళు, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు జీవితం అంతా అందంగా మారుతూ ఉంటుంది. అలా మారుతుంది అని గుర్తు చేసేటటువంటి పాట, మరి ముఖ్యంగా పెళ్లి వాతావరణాన్ని చూపించే పాటల్లో ఇది టాప్ వన్లో ఉంటుంది. అట్లాంటి వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం నేను సిద్ధం చేశాను. కార్తీక్ శ్రీరామచంద్ర పాడినటువంటి పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు ఆ పాట.

సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు హిట్లో కథా కథనాలు, క్యాస్టింగ్ ఎంత ముఖ్యమో, అన్నిటికంటే ముఖ్యంగా సంగీతం అనేది ఈ సినిమాని టాప్లో నిలబెట్టింది. ముఖ్యంగా బిగ్జయమయ్యార్ అందించినటువంటి ప్రతి పాట కూడా అద్భుతంగా హిట్ అయ్యాయి. మరి అందుకోసమే ఇది నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో డైలాగులు చాలా సహజంగా ఉంటాయి. మన ఇంట్లో అమ్మమ్మ తిట్టినట్టు, నాన్న హితబోధ చేసినట్టు ఉంటాయి. జయసుధ గారు అమ్మగా, రోహిణి అట్టంగణయ్య గారు నాన్నమ్మగా చెప్పే మాటలు మనకి ఎంతో దగ్గరగా ఉంటాయి. మనుషులంతా ఒకటేనమ్మా, ఎవరికి వాళ్ళ వారిదని సర్ది చెప్పే తీరు ప్రతి కుటుంబానికి అవసరం. నిజంగా ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని ఈ తరం ప్రేక్షకులు గుర్తు చేసిన క్లాసిక్ సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు. ఇది ఈరోజు ఏకచిత్ర గానంలో మరి ఈ పాటలు విన్నారు కదా. ఇలాంటి పాటలు మరిన్ని మరిన్ని ప్రతిరోజు ఒక్కొక్క సినిమాలో వండర్ఫుల్ సాంగ్స్ అన్నీ కూడా 8:30 నుంచి 9:15 వరకు వినొచ్చు. మరి వినాలంటే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 9:15 అవుతుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమలు కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 MHz స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు దాటి 26 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కుటుంబంతో కలిసి నృత్య ప్రదర్శనను తిలకించడానికి వెళదామనుకుంటాడు ఓ ఇంటి యజమాని. కాని తన పిల్లవాడికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకుంటాడు. దగ్గరలో ఉన్న వనానికి వెళ్ళి అక్కడ సేద తీరుతాడు. ఇంతలో పూలమ్ముకునే ఓ అమ్మాయి వచ్చి పాట పాడుతుంది. భక్తికి, అలంకరణకు మల్లెపూలు చాలా మంచివని, అరణ అనావంటి సరసమైన బేరాలతో కొనాలని చెబుతుంది. మల్లెమజ, మచ్చుజల్లు దినుసు, జాలమింకా వంటి వినసొంపైన పదాలతో చక్కని సాహిత్యం అందించారు పింగలివారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, సంగీతం ఘంటసాల.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు అయింది. అంటే పాత పాటల పరిమళాన్ని మీ ఇంటి ముంగిట్లోకి మోసుకొచ్చే నాటిమేటి సినీ గీతమాలిక మధురేమ సమయం కదా ఇది. మరి ఆనాటి గాయని గాయకుల అమర గీతాలు మీ చెవుల్లో తేనె లూరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మధురమైన పాటల లోకంలోకి వెళ్ళిపోదాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమా.

మనిషికి కేవలం పుస్తక పరిజ్ఞానముంటే సరిపోదు. సమాజాన్ని పరిశీలించే తెలివితేటలు కూడా ఉండాలి. సమాజంలో ఉండే రకరకాల మనుషులు విభిన్న మనస్తత్వాలను కలిగి ఉంటారు. వారి జీవితాలు, జీవన విధానాలు కూడా వేర్వేరు రీతుల్లో ఉంటాయి. చాలామంది సామాన్యులైన మనుషులు అడ్డు అదుపులేని ఆలోచనల పరంపరలతో భిన్న ఉద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఈ లోకాన్ని భౌతిక దృష్టియే కాకుండా హృదయంతోనూ చూడగలిగితేనే అది అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ జగన్నాటకంలో మన పాత్ర మనం పోషించక తప్పదు అంటూ అంతర్లీనంగా తాత్వికతకు అద్దం పట్టే ఈ గీతాన్ని బాటసారి చిత్రం కోసం భానుమతి ఆలపించారు. రచన సముద్రాల సీనియర్, సంగీతం మాస్టర్ వేణు.

అస్థిమిత బుద్ధి గల వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ అందుకు చింతించక అది దైవికమని భావిస్తుంది ఓ భార్యామణి. అంతేకాదు అతని చిలిపితనం మాటున మబ్బుచాటు చందమామలా ప్రకాశించి ఒక కవిపండితుడున్నాడని కూడా ఆమె గ్రహిస్తుంది. కథానాయకుడిని పరోక్షంగా సంబోధిస్తూ నీలాకాశంలో చందమామ తనకు దూరంగా ఉన్నప్పటికీ ఆ చల్లని వెన్నెల కలువభామకు అందకుండా పోదుకదా అని ఆశావాదం వ్యక్తం చేస్తుంది. తెరపై జూనియర్ శ్రీరంజని అభినయించగా అక్కినేని నాగేశ్వరరావు కూడా అమాయకంగా నవ్వుతూ ఈ పాటలో కనిపిస్తారు. మహాకవి కాళిదాసు చిత్రం కోసం పెండ్యాల నాగేశ్వరరావు లలితంగా స్వరకల్పన చేసిన ఈ గీతాన్ని పి. సుశీల ఆలపించారు. రచన పింగళి నాగేంద్రరావు.

మనసులోని మాటను సూటిగా తెలియపరచకుండా చిలిపి విమర్శలు చేసుకుంటూ నాయకులు పాడుకునే పాట ఇది. రమణ న్యాయశాస్త్ర పట్టభద్రుడు. అందాల రాశి అమ్మడుతో అతని పెళ్లి జరిపిస్తారు. వివాహమయ్యాక అమ్మడు కుటుంబీకులు పేదవారని తెలియడంతో కాపురానికి నిరాకరించి రమణను అతని తండ్రి మద్రాసుకు పంపిస్తాడు. తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పి తనలో మార్పు తీసుకురావాలని ఒక చిన్న నాటకం ఆడతాడు రమణ. ఆ నాటకాన్ని గురించి వివరిస్తూ, ఎవరో ఈ నవనాటక సూత్రధారులెవరో అని పల్లవి ప్రారంభిస్తారు రచయిత పింగలివారు. చదువుల సారం సాఫీగా సంసారాన్ని నిర్వహించుకోవడానికేనని తెలిసిన వారే ఈ నాటకాన్ని ఆడిస్తారనడంతో పాట ముగుస్తుంది. పెళ్లి చేసి చూడు చిత్రం కోసం చారుకేశి రాగంలో స్వరపరిచిన ఈ ప్రణయ గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

ఇబ్బందుల్లో ఉన్న ఓ గాన కచేరీ బృందానికి సహాయం చేసి ఆదుకుంటాడు ఓ మంచి మనిషి. చేతసాయమే కాకుండా నిండైన హృదయంతో వీణుల విందైన పాటలను కూడా ఆలపించి ఆ బృందనాయిక గాయని రూపాదేవిని ఆకట్టుకుంటాడు. సాధన చేస్తే మంచి గాయకుడవవుతావని ఆమె కితాబిచ్చి ఆ దిశగా ప్రయత్నం కొనసాగించమని చెబుతుంది. కాలగమనంలో ఒకనాడు సొంత ఊళ్ళో ఏర్పాటు చేసిన ఆ గాన కచేరీకి సహాయం చేసిన ఆ వ్యక్తి వస్తాడు. కాలమనే నదిలో కర్మ అనే పడవలో సాగే ఓ బాటసారి జీవితంలో అత్యాశ అనేది నిరాశ చూపే స్వాగతహస్తం లాంటిదని, మదిని పదిలంగా ఉంచుకోమని సున్నితంగా సాగే ఈ ప్రబోధాత్మక గీతం అనురాగదేవత చిత్రంలోనిది. గానం పీసుశీల, రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

వేసిన విరితూపులతో మనసు తీయని అలజడికి గురవుతున్నదని, మరుడిని తనలో మోహం రేకెత్తించవలదని అర్థిస్తూ సాగిపోయే జావలీది. భగవంతునికి సమర్పణాభావంతో ఆలపించే నాయిక ప్రణయలీలా విలాసం వస్తువుగా ఈ పాటను మలిచారు పింగళివారు. అణంగుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన ఈ అమ్మాయి తన జోలికి రావద్దని అంటుంది. కోకిలల మధురమైన కూజితాలతో మనసు మరింత కలవరపడుతున్నదని, ఏమీ తెలియని అమాయకురాలను నేను అని పాడుతుంది. తెరపై ఈ పాటను జమున అభినయించగా ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, సావిత్రి కూడా కనిపిస్తారు. మిస్సమ్మ చిత్రం కోసం ఖరహర ప్రియరాగం ఆధారంగా స్వరపరచబడిన ఈ పాటను పి సుశీల ఆలపించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

బుల్లూడి వేషంలో ఉన్న బుల్లెమ్మది ఆ పాత్ర. మీగడ తరకల్లాంటి చెక్కిళ్ళు, సొగసరి కళ్ళు కలిగిన ఈ అబ్బాయి అమ్మాయిగా పుట్టవలసిందని ఆటపట్టిస్తూ పాడుతున్నాడు ఓ అబ్బాయి. ఎంత విసురు చూపినా, నడకలోని నాజూకుతనం బయటపడినా బెట్టు చేస్తూ ఆమె అలాగే ముందుకు సాగిపోతుంది. నూనూగు మీసాల యవ్వనంలో ఉన్నవాడికి ఇంకా మీసాలు కూడా రాలేదని, ఎవరితోనూ ప్రేమలో పడలేదన్నమాట అని ఆ అబ్బాయి అన్న మాటకు ముసిముసిగా నవ్వుకుంటుంది ఆ అబ్బాయి. కాని అబ్బాయి అదృష్టవంతులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం కెవి. మహదేవన్.

ఆ కసరులోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు. కొంత చిరిపితనముంది, మరి కొంత కలికితనముంది.

భజగోవిందం తన మరదలు ఉషను ప్రేమిస్తాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కాని మామ ససేమిరా అంటాడు. భజగోవిందం అలిగి సన్యాసం పుచ్చుకుంటాడు. ఉష అలా చేయవద్దని తన భావను బ్రతిమిలాడుతుంది. అయినా మాట వినడు. అందర్నీ వదిలించుకుని సన్యాసిగా మారి చుట్టూ విచ్చేసిన భక్తులతో గోష్ఠి నిర్వహిస్తుంటాడు. ఇక ఉష కూడా అతనితో పాటు సన్యాసిని వేషం ధరించి భజగోవిందం మాటలకు కుసమెరుపులందిస్తుంది. వీళ్ల వాద సంవాదాలు అక్కడున్నవారికి విచిత్రంగా తోస్తాయి. ఉదాత్త భావాలతో గురువు చెప్పుకుంటే శిష్యురాలు ఆ భావానికి కారణఫలాన్ని ప్రతిఫలాన్ని బహిరంగపరుస్తూ నవ్వు తెప్పించే ధోరణిలో ఈ పాట సాగుతుంది. అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల స్వర్ణలత ఆలపించిన గీతం, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు నన్ను సంసారాల్లో పట్టడంలో దింపడానికి వచ్చింది.
1: శ్రీశైల వెళ్ళాను రామ హరి శివుని విభూతి తెచ్చాను రామ హరి శివుని.

అన్నయ్య కళ్ళలో కనిపించని దేవుడున్నాడట. దేవుడిలాంటివాడు మా అన్నయ్య అని ఓ చెల్లాయి ఇలా చెబుతోంది. ఒకే తీగకు పూచిన పువ్వుల్లా, ఒకే గూటి దివ్వెల్లా ఉన్న వారి బలమైన బంధాన్ని ఈ గీతం వ్యక్తపరుస్తుంది. పగలైనా రాత్రైనా వాడని చిరునవ్వుల వెలుగులతో కలిమీలేములలో కలసిమెలసి ఉన్నామని పాడుకుంటోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత రచయిత సి నారాయణ రెడ్డి గారికి వచ్చిన లేఖల్లో ఈ పాటను విన్న తర్వాత అన్నల పట్ల అపారమైన అభిమానం పెరిగిందని, అపార్థాలను తొలగించి ఆత్మీయతా బంధాన్ని బలపరచడంలో ఈ పాట ఉపకరించిందని ఎవరో రాశారట. బంగారు గాజులు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం తాతినేని చలపతిరావు.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

అంజలి పిక్చర్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా 1957లో విడుదలైన చిత్రం సువర్ణ సుందరి. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఉపయోగించిన ఆమణి, తటిల్లకము, మేమెరుపు, మైమరుపు, మొయిలురాజు, శారదయామిని, తనిసిన కనుగవ, విరిసిన కలువలు, చెరువము, ఆనందనాట్యాలు వంటి పదప్రయోగాలు ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. మనసులను పరవశింపజేసే రాగాలతో సంగీత దర్శకులు ఆదినారాయణరావు ఈ పాటను స్వరపరిచారు. గానం ఘంటసాల జిక్కీ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి స్వాతి ములిశెట్టి.
5: వైద్య రంగంలో

అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి నివారణ డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఒకసారి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11:10 అయింది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.